0: நமோ மஹத்பியோ ரிஷிப்யோ குருப்யோ நம. ஓம் நமோ பகவதே ருத்ராய. சிவமயமைன சபா சதஸ்சுக்கு சவனைய நமஸ்ல சமர்ப்பண చేసుకుంటూ నిన్నా మొన్న కూడా మనం ఈ రుద్ర అధ్యాయము అని వేదంలో చెప్పబడుతున్నటువంటి రుద్ర నమకము రుద్ర ప్రష్టము అనేటువంటి భాగం గురించినటువంటి ప్రస్తావన చేయడం జరిగింది.
1: పరమేశ్వరుడు ఎంత ప్రకాశ స్వరూపుడో
0: అంత ఆర్ద్ర స్వరూపుడు, అంత తడి ఆయన దగ్గరుంది. ఆ ఆర్ద్రత దయ ప్రేమ ఇలాంటి ఆర్ద్రత, బాగా బాధపడితే ఒక ఎండిపోతే ఒక గ్లాసు నీళ్లు తాగండి, ఎంత శాంతి ఇస్తుందో మనకి. అలాగే విశ్వమంతా వ్యాపించిపోయిన ఆ పరమేశ్వరుణ్ణి తలంచుకోగానే ఒక శాంతి వెంటనే ఆయన ఇస్తున్నాడు. ఆ శాంతికి సంకేతమే ఆయన తడిసిపోయి కనిపించడం. అందుకే పరమేశ్వరుల్లో రెండు స్వరూపాలు ఉన్నాయి. దీనినే లలితా శాస్త్రంలో చిదేక రసరూపిణి అని చెప్పారు. చిత్ ఏక రసరూపిణి, ఆవిడ కేవల జ్ఞానంతో ఉన్న ఆనంద స్వరూపిణి, కేవల జ్ఞాన ఆనంద స్వరూపిణి. జ్ఞానం ఆనందం, అదే శివుడు జ్యోతిష్పాటకలింగం అనడం, మౌళిగుల సత్పుణ్యందు వాంతామృతై అనడం. ఈ జ్ఞానానంద స్వరూపుడై ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి నేను ధ్యానిస్తున్నాను. ఆయన ఆవిడ ధ్రువపాదం, ధ్రువుడు ఆయన. అచలం శాశ్వతం ధ్రువం అని వర్ణించింది కదా, శాశ్వతమైన వాడు. ఇన్ని ఇన్ని మారుతూ వెళుతూ ఉన్నాయి మనం చూస్తున్నవన్నీ విశ్వంలో. వీటి వెనకాల మారని వాడు ఒకడు ఉన్నాడు. అలలు ఎన్ని ఆడుకుంటున్నా సముద్రం అలాగే ఎలా ఉంటున్నదో, ఇన్ని అలలు ఆ సముద్రంలోనే ఎలా కదులుతున్నాయో, ఆ బ్రహ్మము సముద్రం ప్రతి అలలో వ్యాపించినట్లుగా కనిపిస్తున్న భువనములన్నిట్లోనే బ్రహ్మము వ్యాపించి ఉన్నా వీటి వేటి వికారాలు అంటకుండా ఆయన ధ్రువమై ఉన్నాడు. అలలు మారిపోతున్నాయి, సముద్రం మారుతుందా? ఇవాళ కనబడిన అల రేపు ఉండదు, అంతెందుకు ఇప్పుడు కనబడిన అల వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ దానికి మూలమైన సముద్రం ఎక్కడికి పోతుంది? అందుకు అచలం శాశ్వతం ధ్రువం. ఇలాంటి అలలు లాంటి వాళ్ళ మనమే కాదు కనిపించే ప్రతిది. కానీ ప్రతి అలలో సముద్రం వ్యాపించి ఉన్నట్లుగా విశ్వంలో ప్రతి భువనంలో వ్యాపించి ఉన్నాడు. ఈ మహాసముద్ర దర్శనమే ఈ శివలింగ ధ్యాన శ్లోకంలో ఉందండి. ఇప్పుడు చెప్పండి, భారతీయుల పూజా విధానాలు కేవలం నమ్మకాల విశ్వాసాల కాదు, విజ్ఞానాలు ప్రతివీ కూడా. విశ్వానంతటిని ఏక చైతన్యంగా చూడగలిగేటటువంటి మహావిజ్ఞానం మనం ప్రార్థించే ప్రార్థనల్లోనే పెట్టుకున్నామే. ఇలాంటి ఈ దేశానికి ప్రార్థనలు నేర్పుతారా వచ్చి? ఇలాంటి ఈ దేశం కోసం ఎవడో వచ్చి ప్రార్థన చేయాలా? ఇంతకన్నా ప్రార్థన ఎవడు చేయగలడు? విశ్వవ్యాపకమైన మహాచైతన్యాన్ని కదిలించి విశ్వాన్నే మార్చగలిగే విశ్వేశ్వరుణ్ణి ఆరాధించే దేశానికి ఒకడు మతం వచ్చి చెప్పాలా? ప్రార్థనలు వచ్చి చెప్పాలా? అవి మన వాళ్ళు వినాలా? ఇప్పుడు చెప్పండి, ఇది ఇంత విశిష్టమైన ఈ భవ్య సంస్కృతికి నమస్కారం చేసుకుందాం. ఇప్పుడు మనం చూస్తే ఇలా ఇప్పుడు నిర్గుణమైన పరబ్రహ్మమును చెప్పారు. అది నా ఎదురుగా ఉంది ఈ శివలింగం. ఎంత గొప్ప విశేషం చూడండి, విశ్వమంతా వ్యాపించిన వాళ్ళని ఒక్క లింగంలో మనం చూస్తున్నాం. ఆయన విశ్వమంతా మళ్ళీ ఇది నిర్గుణతత్వ దర్శనమైతే సగుణంగా ఎలా ఉన్నాడో చూపిస్తున్నారు. వెంటనే సగుణ ధ్యాన శ్లోకం. బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచా భాసమానా భుజంగై కంఠే కాల కపర్దా కలిత శిశికళా చండ కోదండ హస్తా త్రియక్షా రుద్రాక్షమాలా సల్లిత వపుషా శంభవా మూర్తి భేదా రుద్రా శ్రీ రుద్ర సుక్త ప్రకటిత విభవా న ప్రయచ్చంతు సౌఖ్యం. ఎలా ఉన్నాడయ్యా పరమేశ్వరుడు అంటే పరమేశ్వరులు అన్నాడు ఇక్కడ. రుద్రాహ అనేది బహువచనం, రుద్రులు. శతమనంతం భవతి అని చెప్పినట్లుగా అనంతము లేని రుద్రులు. ప్రతి రుద్రుడు ఒక్కలాగే ఉన్నాడు గనక అనంత రుద్రులది ఏక రూపములే. అవి ఎలాగో అంటే బ్రహ్మాండ వ్యాప్త దేహాహ, బ్రహ్మాండమంతా నిండిపోయినట్ట. భసిత హిమరుచాహ, తెల్లని కాంతులతో ఉన్నారు, దానికి తోడు భస్మరేఖలు కూడా దిద్దుకున్నారు. భాసమానా భుజంగై, సర్పములతో అలంకరింపబడినటువంటి వారు. కంఠే కాలాహ, అందరికీ నీలకంఠమే. ఒక్కడు నీలకంఠుడైతే ఆయన నుంచి వచ్చే వాళ్ళందరూ నీలకంఠుడే. కంఠే కాలాహ కపర్దాహ, జటాజూటములు ధరించి ఉన్నట్ట. కలిత శశికళాహ, అందరూ కూడా చంద్రలేఖను ధరించి ఉన్నటువంటి వారు. చండ కోదండ హస్తాహ, కోదండాన్ని ధరించి ప్రకాశిస్తున్నటువంటి వారు. ప్రతివారు త్రియక్షాహ, మూడు కన్నుల వాళ్ళు. రుద్రాక్షమాలాహ, రుద్రాక్షలు ధరించి ఉన్నారు. సలలిత వపుషాహ, లలితమైన శరీరంతో ఉన్నారు అందరూ కూడా. లావణ్యమయమైన శరీరంతో ప్రకాశిస్తున్నారట. లలిత అంటే లావణ్యము అని ఒక అర్థం, లలిత అంటే లోకానికి అతీతమైనటువంటి వారు అని అర్థం. సలలిత వపుషాహ శాంభవాహ అంటే లోకానికి శుభమును కలిగించువారు. మూర్తిభేదాహ అనేక మూర్తులతో ఉన్నటువంటి వారు, వాళ్ళు రుద్రాహ, వాళ్ళు రుద్రులు. ఆ రుద్రులే రుద్రసూక్త ప్రకటిత విభవాహ. ఈ రుద్రసూక్తముల ద్వారా మనకి విభవములన్నీ ప్రకటింపజేస్తున్నారు. అటువంటి రుద్రులు ఏం చేయాలి? నహ అంటే మాకు ప్రయచ్ఛంతు సౌక్ష్యం, సౌక్ష్యమునిచ్చుగాక అని ప్రార్థించారండి. ఇక్కడ ఆ జ్యోతిర్మయమైన ఆ శివలింగంలో ఎన్నెన్ని రుద్రరూపాలు విశ్వమంతా నిండిపోయిన రుద్రులందరినీ దర్శిస్తున్నాం. అందుకు ఒక్కసారి ఆ శివలింగం దగ్గరికి వెళితే విశ్వవ్యాపకమైన ఒక మహాచైతన్యం నా ఎదురుగా ఉన్నది, అందులో ఇన్ని రూపాలతో ఆ పరమేశ్వరుడు ఉన్నాడు అని తెలిసి అప్పుడు మనం ఆరంభిస్తున్నాం రుద్ర నమకం చదవడం లేదా పఠనం పారాయణం అర్థం చేసుకోవడం. మొదటి స్వామికి నమస్తే అని మొదలుపెట్టాం. ఓ రుద్ర నమస్కారం, నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యా ఉత ఏ నమః. ఇది పదమును విభజించి చెప్పుకున్నా. ఇది ప్రథమ మంత్రం ప్రథమానువాకంలో, మొదటి అనువాకంలో నమస్తే రుద్ర నీకు నమస్కారం అని చెప్తున్నారు. నమకం అని ఎందుకన్నారు? రుద్ర శబ్దానికి అర్థమేమిటి? ఘోర అఘోర రూపములతో విశ్వమంతా పరమేశ్వరుడు వ్యాపించి ఉన్నాడని, ఆయన్ను శివముగా దర్శించడం ఏదైతే ఉందో ఆ ప్రక్రియే రుద్రాధ్యాయమని, శుభంకరంగా శాంతంగా త్రిగుణాతీతంగా ఉండే ఆ పరమేశ్వరుణ్ణి ప్రత్యణువునా దర్శించడమే రుద్రం యొక్క ప్రయోజనమని తెలియజేసి నమస్కారం యొక్క ప్రశస్తిని చెప్తూ, నమ్రభావమే నమస్కారమని, మనస్సమర్పణమే నమస్కారమని, అహంకార సమర్పణం అని తెలియజేస్తూ, ఇంకా చెప్పాలంటే నమస్కారం అంటే శరణాగతి అని చెప్పవచ్చు. భగవత్ శరణాగతే కైవల్య హేతువు. మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ కూడా ఆ సాధన చేయడానికి కూడా భగవంతుని యొక్క కారుణ్యం మనకి కావలసింది. వేదం ఒప్పుకున్నది మాట శరణాగతి అనే మాటని, ఉపనిషత్తుల్లోనే చెప్తున్నది. ఆత్మబుద్ధి ప్రకాశం అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని ఉపనిషత్ మంత్రం. ముముక్షువైన నేను శరణ వేడుతున్నాను అని. ఎందుకంటే ఈశ్వరానుగ్రహం లేనిదే జ్ఞానం అనేదే లేదు. ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన అని. అందుకు పరమేశ్వర శరణాగతి అనేటువంటి దాని చేతనే మనం తరించగలం గనక, శరణాగతి ద్వారా పరమేశ్వరుడు అవగతమవుతాడు. ఒక్క మాట చాలు వేదానికైతే, మనకు బోధపరచడానికి 1000 మాటలు కావాలి కానీ వేదం ఒక్క మాటతో మనకి తెలియజేస్తుంది. నమస్తే ఈ ఒక్క మాట చాలు మనకి, దానితోనే ప్రారంభమవుతోంది ఈ మంత్రం. నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః. ఇక్కడ విశేషం రుద్ర అని సంబోధిస్తున్నారు. ఇది వినే ముందు ఒక చిన్న విన్నపం ఏమిటి అంటే, రుద్రం అనేది వేదమంత్రం. వేదమంత్రం అన్నప్పుడు స్వరం చాలా ప్రధానం. కేవలం శబ్దం మాత్రమే కాదు, స్వరం కూడా చాలా ప్రధానం. అయితే ఇక్కడ నేను చెప్పేటప్పుడు మాత్రం స్వరాన్ని నేను చెప్పడం లేదు, కేవలం ఆ మంత్రంలో ఉన్నటువంటి శబ్దాలను ఒక శ్లోకము మాదిరిగా చెప్పి చెప్తున్నాను. ఇది ఎంతవరకు సంప్రదాయ సమ్మతము అని ప్రశ్నిస్తే, దీని గురించి పెద్దల్ని అడిగి ప్రాచీన గ్రంథాన్ని పరిశీలించి భాష్యకారులు ఏ విధంగా వెళ్ళారో పరిశీలించితే అర్థం తెలుసుకునేటప్పుడు మాత్రం స్వరసహితంగా చెప్పనవసరం లేదు అనేటటువంటి ప్రాచీన సంప్రదాయజ్ఞుల మాటను అనుసరించే ఇక్కడ చెప్తున్నాను గనక స్వరాన్ని నేను చెప్పడం లేదు. స్వరసహితంగా మంత్రం చెప్పాలంటే ఇది కాదు పద్ధతి, దాని పద్ధతి వేరు, దాని ప్రక్రియ వేరు. ఇది ప్రయోగం కోసం చేసేటప్పుడైతే స్వరము మొదలైనవన్నీ అవసరం. ఇది ప్రయోగ విధిగా చేయట్లేదు, కేవలం అర్థజ్ఞానం కోసం మనం చెప్పుకుంటున్నాం గనక ఇక్కడ స్వర ప్రసక్తి అవసరం లేదన్న పెద్దల మాటని ప్రమాణంగా తీసుకునే చెప్తున్నాను. ఇక్కడున్న పెద్దల విషయాన్ని గ్రహించగలరని మనవి చేసుకుంటున్నాను. నమస్తే అని ప్రారంభించారు రుద్ర అనేది సంబోధన. ఓ రుద్ర నమః, రుద్ర నమస్కారం. మనం రుద్ర నమస్కారం అన్నాం కానీ వేదం నమస్కారం రుద్ర అన్నది, అది విశేషం. నమస్కారం ముందు చెప్పింది, ముందు శరణాగతి. శరణాగతిలో ఎవరికి శరణాగతి? రుద్ర నీకు. నీ యొక్క మన్యవే నమః, నీ కోపానికి నమస్కారం అన్నదండి గొప్ప విశేషం. చూడండి, తే మన్యవే నమః హే రుద్ర. ఓ రుద్ర నీ కోపానికి నమస్కారం.
1: ఆ తర్వాత దేనికి నమస్కారం? ఉతా అంటే మరియు, ఇంకా అనర్థం. నీ కోపానికి నమస్కారం ఇషవే నమః. ఇషువు అంటే బాణం, నీ బాణానికి నమస్కారం. ఆడు తర్వాత నీ ధనస్సునికి నమస్కారం, నీ చేతులకు నమస్కారం. ఎంత చక్కటి క్రమం ఉందో ఇందులో మీరు చూడండి. వేదం కన్నా గొప్ప కవిత్వం ఎవరూ ఇవ్వలేరు. వేదానికే కవిహి కావ్యం అనే మాట వేదమంత్రాలకు సిద్ధమైన మాట. అది తర్వాత మనం లోకంలోకి దించుకున్నాం. కానీ కవి కావ్యం అనే మాట వేదానికి తప్ప ఇంక దేనికి వర్తించదు. లోకంలో రచయితలు ఉండొచ్చు, కానీ కవి మాత్రం వేదమే. వేదవేద్యుడైన పరమేశ్వరుడే కవి. ఆ ద్రష్టత్వం అనేటువంటిది వేదమంత్రానికి ఉంది కనుక వేదమంత్రాలకి కవులు అని పేరు. ఆ మంత్రములు ఎంత అందంగా చెప్తున్నాయి, ఇంతకన్నా అద్భుతమైన పిక్చర్ ఎవరివ్వగలరా చెప్పండి. పరమేశ్వరా నీ కోపానికి నమస్కారం, నీ బాణానికి నమస్కారం, నీ ధనస్సుకు నమస్కారం, నీ చేతికి నమస్కారం అంటున్నాడు. అలాగే ఇక్కడ నాలుగు నమస్కారాలు ఉన్నాయి. నమస్తే మన్యవే, ఇషవే నమః, ధన్వనే నమః, బాహుభ్యాం నమః. ఇవన్నీ తే తే తే అంటే నీ యొక్క అని. అలాగే నీ యొక్క కోపానికి, బాణానికి, ధనుస్సుకి, చేతులకి నమస్కారం. ఈ ప్రక్రియలో ఉన్న విశేషం చూడండి. పరమేశ్వరుడు ఈ మంత్రం చెప్పగానే మన కళ్ళ ముందు ఎలా కనబడుతున్నాడు? ధనుస్సును ధరించి బాణాన్ని ఎక్కుపెట్టి నిలబడ్డ పరమేశ్వరుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. కోదండధారియే కనిపిస్తున్నాడు. కోదండము ఆయన ధరించింది. నిన్న మనం చెప్పుకున్నటువంటి శివ ధ్యాన శ్లోకంలో బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచ భాసమానా భుజంగై కంఠే కాళా కపర్దా కలిత శశికళాహ చండ కోదండ హస్తాహ అని చెప్పుకున్నాం. తీవ్రమైనటువంటి కోదండాన్ని పట్టుకున్నటువంటి వారు అని. ఈ కోదండ అనేటటువంటి శబ్దం వేదంలో పరమేశ్వరుడు యొక్క ఆయుధ విశేషంగా మనం గమనిస్తున్నాం. కోదండం అంటే అర్థమేమిటి? ధనుస్సుకి కోదండం అనే పేరున్నది, కానీ అందరి ధనుస్సుకి కోదండం అనం. మన రామచంద్రమూర్తి యొక్క ధనుస్సుకి కోదండం అంటున్నాం. కానీ అర్జునుడు ఎంత గొప్ప విలుకాడైనా కోదండార్జునుడు అని అనం. రాముడికి మాత్రం కోదండ రాముడు అని పేరు. ఆ రాముడికి శివుడికే అది చెల్లును. అదే శివరాముడి యొక్క ఐక్యత అనేటువంటిది వారి తత్వం. అది ఆయన కూడా అలా నిలబడ్డాడా ఆ ధనుస్సు పట్టుకుని? ఆ రామచంద్రమూర్తి ముల్లోకాలు గడగడలాడిపోతాయి. వాల్మీకి వర్ణిస్తాడు, ఆయన ధనుస్సు తీయడం ఆలస్యం దేవతలకు కూడా భయం పుడుతుందిట. కశ్య బిభ్యతి దేవాస్తా జాత రోషస సంయుగే అని వాల్మీకి రామాయణంలో రామచంద్రుని గురించి చెప్తూ ఆయనకు కానీ కోపం వచ్చిందా? దేవాస్త బిభ్యతి, దేవతలు సైతం వాళ్ళు భయపడిపోతారు సుమా అని చెప్పారు. దేవతలను సైతం భయపెట్టగలిగే వాడెవడో అతడు అసలైన రాజు. రాజు దగ్గర ఎంత కారుణ్యం ఉంటుందో అంత కాఠిన్యం ఉంటుంది. కాఠిన్యం లేని రాజును అందరూ మెత్తని వాడేని ఇష్టానుసారం ప్రవర్తిస్తారు. అది రాజు దగ్గర లోకరక్షణ అనే కారుణ్యం ఎలా ఉంటుందో ధర్మము కోసం అధర్మాన్ని శిక్షించడం అనేటువంటి కాఠిన్యం కూడా అంతే ఉంటుంది. ఈ రెండు ఉన్నవాడే జగత్ ప్రభు అవుతాడు. జగదీశ్వరుడు, సర్వేశ్వరుడు, విశ్వేశ్వరుడు అయిన పరమశివుడు కూడా జగదీశ్వరుడు కనుక ఆయన ఆ కోపాన్ని ముందు ప్రదర్శించాడు. ఇంత ధనస్సు బాణం తీయడానికి కారణమేమిటి? కోపం. అందుకు ముందు కోపం తగ్గించుకోవాలి కనుక కోపానికి ముందు నమస్కారం చేశారు. తే మన్యవే నమః, రుద్రాని నమస్ నీ కోపానికి నమస్కారం. ఎందుకంటే ఆ సంధించిన బాణము ద్వారా ఏది కనిపిస్తుంది? ఆయన కోపం అందులోంచి వస్తుంది. ఒట్టి బాణం మాత్రం విసిరితే తగిలితే నొప్పి పెడుతుందో చెప్పండి మనకి. ఆ బాణాన్ని ధనస్సుకు సంధించి లాగాలి. ఎంత లాగాలి అంటే ఆయనకి ఎంత కోపం ఉందో ఆ కోపం అంతా చూపించి లాగితే అది వచ్చి గట్టిగా తగులుతుంది. అందుకు బాణం ద్వారా ప్రయుక్తమైనది ఏది? ఆయన కోపం ప్రయోగింపబడింది అనమాట. అందుకు ముందు కోపానికి నమస్కరిస్తున్నాడు. ఏ కోపంతో నువ్వు నా మీద బాణాన్ని సంధించేవో ఆ కోపానికో నమస్కారం, ఆ సంధించిన బాణానికో నమస్కారం. ఆ బాణం ఏ ధనుస్సుకు సంధించేవో ఆ ధనుస్సుకు నమస్కారం, ఆ ధనుస్సును ఏ చేత్తో పట్టుకున్నావో చేతికు నమస్కారం అన్నారు. ఈ క్రమం చూడండి, ఆ విశేషం చూడండి. ఇక్కడ అంటే ఇప్పుడు మనకు అర్థమవుతున్నది, పరమేశ్వరుడు మన మీద ఒక బాణం ప్రయోగించితే మనం భయవిఫలమై ఆయన యొక్క చరణాలని పట్టుకుని స్వామి నన్ను మన్నించు, నీ కోపానికి నమస్కారం అనేది ఇప్పుడు మనకు అర్థమైంది. ఇది సందర్భం. ఏది సందర్భం? ఆయన బాణం మన మీద ప్రయోగింపబడడం సందర్భం. ఇక్కడ మనకి 11 అనువాకాల రుద్రంలో మొదటి అనువాకం పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం అనేటువంటిది. మొదటి అనువాకం ఏమిటి? పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం. ప్రసన్నం ఆయన కానీ ప్రసన్నమైతే ఏం జరుగుతుంది? ఆయన ఏమిటో మనకు చెప్తాడు. ఆయనేమిటో తర్వాత అనువాకాల్లో మనకు కనిపిస్తుంది. ఆయనేమిటి అంటే సర్వేశ్వరుడు, సర్వాత్మకుడు, సర్వాంతర్యామి. ఈ మూడు తత్వములు మిగిలినటువంటి 8 అనువాకాల్లోనూ మనకు కనిపిస్తుంది. అటు తర్వాత మనకి 10 అనువాకానికి వచ్చాం. అంటే 8 అనువాకములు సర్వేశ్వరత్వ సర్వాంతర్యామిత్వ సర్వవ్యాపకత్వాన్ని తెలియజేస్తే, మొదటి అనువాకం ప్రసన్నతని తెలియజేస్తే 9 అనువాకాలు అయ్యాయి. 10వ అనువాకంలో భగవత్ ప్రార్థన, ఆ పరమేశ్వరుని ప్రార్థించడం కనబడుతుంది. 12వ అనువాకంలో వివిధ రూపములుగా ఉన్న రుద్రులు, సహస్రాణి సహస్రతో వైరుద్రాహ, వారికి నమస్కారం చెప్తారు. ఇలాగ మొత్తం 11 అనువాకముల విభజన మనకి ఒక అవగాహన కోసం చెప్పడం జరిగింది. అందువల్ల ఈ ప్రథమ అనువాకంలో ఏం కనిపిస్తోంది మనకి? ప్రసన్నం చేసుకోవడం కనిపిస్తుంది. ప్రసన్నత కోపంగా ఉన్నవాడిని ప్రసన్నం చేసుకోవడం అనేటువంటిది. కోపం ఎవడికి స్వభావమో వాడిని ఎవడు ప్రసన్నం చేసుకోలేడు, గుర్తుపెట్టుకోండి. ఒక గుణం స్వభావమా లేక ఆరోపితమా? స్వభావ గుణాన్ని ఎవడు కూడాను మార్చలేడు. ఒక పండు మనం తీసుకొచ్చి దానికి గాని ఉప్పు అంటుకుంది అనుకోండి, దాన్ని కడగలం, కడిగి ఆ పండుని తినగలం. ఎందువల్ల? పండుకి ఆ ఉప్పు గుణం స్వభావం కాదు. అదే ఉప్పు గల్లును తీసుకొచ్చి మీరు శుభ్రంగా కడిగి తినగలరా? లేవు. ఎందుకు? దానికి ఉప్పు స్వభావం గనక. అందుకు కోపం స్వభావం అయితే ఆ దైవాన్ని మనం ప్రసన్నం చేసుకోలేము. పరమేశ్వరునికి కోపం స్వాభావికం కాదు, అది విశేషం. మరి ఆయన ఎవడు? స్వతహాగా ఆయన శాంతస్వరూపుడు. ఆయనకి ఏ ఒక్కరి మీద కోపం కానీ ఏ ఒక్కరి మీద ప్రేమ కానీ లేదు ఆయనకి. అది శాస్త్రసిద్ధమైన విషయం. గీతలో కృష్ణ పరమాత్మ ఇదే చెప్పాడు, నాకు ఒకరి మీద ఆగ్రహం కానీ నమే ద్వేష్యోస్తి కశ్చన, నేను ద్వేషించాలనుకునేవాడు ఎప్పుడూ లేడయ్యా. నమే ద్వేష్యోస్తి కశ్చన అయినప్పుడు మరి రాముడుగా ఎందుకు దిగిరావాలి, కృష్ణుడుగా ఎందుకు దిగిరావాలి, నరసింహునిగా ఎందుకు దిగిరావాలి? వచ్చినప్పుడు మామూలుగా ఊరుకున్నాడా? ఆయన నృసింహస్వామిగా వచ్చినా, కృష్ణుడిగా వచ్చినా, రాముడిగా వచ్చినా ఎదురు శత్రువు గడగడలాడాడే, మరి కోపం లేదంటే ఒప్పుకుంటామా? అని కోపం ఉంది. జాతరోషస్ సంయోగే చెప్తూనే ఉన్నారు. కానీ జితక్రోధ అన్నారు మళ్ళీ రారాముణ్ణి, క్రోధాన్ని జయించాడు. ఈ క్రోధం ఎటువంటిది? అధర్మాన్ని శిక్షించడానికి స్వామి ప్రకటించిన ఒక ప్రతాపం మాత్రమే తప్ప ఆయన స్వభావ సిద్ధమైనటువంటిది కోపం కాదు. అందుకు స్వామి నీ కోపం ఏమిటి అంటే ఆయన చెప్పాడు, ఎందుకు కోపం వస్తుంది భగవంతుడికి అర్థం చేసుకోండి. ఊరికనే మన మీద కోపగించుకుంటున్నాడా? ఇక్కడ మనం భగవంతుడిని ఎందుకు శరణు పెడుతున్నాం? దుఃఖం నుంచి విమోచనం కోసం. ముందు అది అర్థం చేసుకున్నాం. కోపానికి ఎందుకు నమస్కరించాం అంటే ఆ కోప ప్రభావం మనం అనుభవిస్తున్నాం. మన ఎదురుగా ఉన్న బాణాన్ని చూసి వణికిపోతున్నాం మనం. అంటే ఒక సంఘటన నుంచి మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. ఈ సంఘటన ఎక్కడి నుంచి వచ్చింది? మనకు ఉన్న ప్రకృతి నుంచే ఇది వచ్చింది కదా. ప్రకృతి నుంచి ప్రయోగింపబడినటువంటి ఒక సంఘటన, ప్రకృతి శక్తి నుంచి వచ్చినది. కనుక ఈ ప్రకృతి శక్తి ఏదో అది బాణంగా గోచరిస్తున్నది. దాన్ని చూసి మనం భయవిఫలం అవుతున్నాం. కానీ ఈ ప్రకృతి శక్తి అనేది ఏ ధనుస్సుకు సంధింపబడిందో చూడండి. ఒక బాణాన్ని చూడడం కాదు, ఈ బాణం దేని మీద ఉంది? ఈ బాణం ధనుస్సు మీద ఉంది. అందుకు మనం కొట్టేది కేవల బాణమా కాదు, బాణం దేని యందు ఉందో ధనుస్సు కూడా కారణం దీనికి. అందుకు కారణం నుంచి కారణానికి వెళ్ళడం ఇది, ఈ ప్రక్రియ చాలా జాగ్రత్తగా చూడండి. ముందు బాణమే కనబడుతుంది ఎవరికైనా, తర్వాత కొంచెం ఆలోచిస్తే, గడగడ వణికిపోకుండా కాస్త ఆలోచిస్తే ఈ బాణం ఉన్న ధనుస్సు కనబడుతుంది. కేవలం ధనుస్సు చేయగలుగుతుందా? ఆ ధనుస్సున్న చెయ్యిని ఇప్పుడు మనం పట్టుకుంటాం. ఇప్పుడు మనం తొలగించే దేన్ని? బాణాన్న, ధనుస్సున, చేతిన, లేదా ఆ చెయ్యి ఎవరిదో ఆయనని ప్రసన్నం చేసుకుంటే ఇవన్నీ తగ్గిపోతాయి. ఇది అనమాట కారణం ఏమిటా అని వెతుకుతూ వెళ్ళేటువంటి ఒక అద్భుతమైన క్రమం ఈ మంత్రంలో మనకి చూపిస్తున్నాడు. ప్రకృతి శక్తి నుంచి మనం దుఃఖం అనుభవిస్తున్నాం. ప్రకృతి శక్తులు అంటే నీరు, నిప్పు ఇవి మాత్రమే అనుకోవద్దు. నిన్న చెప్పినట్లు మన చుట్టూ ఉన్నటువంటి సమస్త వ్యవస్థ కూడా ప్రకృతిలోని భాగమే. చిట్ట చివరికి మనలోంచి వ్యక్తమవుతున్నటువంటి అనుభవాలు కూడా. అయితే ఈ బాణములన్నీ దేనికి సంధించున్నాయి? ప్రకృతి అనే ఒక మహాధనువుకి సంధింపబడి ఉన్నాయి ప్రకృతి శక్తులన్నీ కూడా. ఈ ధనువు ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. ఆయన ఊరికనే ప్రయోగిస్తున్నాడా కోపాన్ని? అంటే కోపం ఎందుకు వస్తుందో ఆయనే శాస్త్రంలో చెప్పారు. ఏమని? శృతి స్మృతి మమై వాజ్ఞ యస్త్వాముల్లంఘ్య వర్తతే ఆజ్ఞాచ్ఛేది మమ ద్వేష్యః సమేవ జస్చ జాయతే. ఇది పరమేశ్వరుడు చెప్పాడు, నాకెవరి మీద కోపం వస్తుంది, ఎవడు నాకు వజ్యుడు, వజ్యుడు అంటే సంహరింపదగిన వాడు లేదా శిక్షింపదగిన వాడు, ఆయనే చెప్పాడు. నేను ప్రపంచంలో ఒక ఆజ్ఞ పెట్టాను, అంతే కదండి, ఒక రాజ్యం పాలించేటప్పుడు ఒక రాజు కొన్ని ఆర్డర్స్ పాస్ చేస్తాడు, ఒక లా పెడతాడు. ఈ లాని, ఈ ఆర్డర్ని ఎవడు పాటించడో వాణ్ణి శిక్షిస్తాడు. శిక్షిస్తున్నప్పుడు మనం ఏడవడం సహజం. అలాగే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి దుఃఖములన్నీ కూడా ఆయన గారి యొక్క ఆర్డర్ని అతిక్రమించడం వల్లనే, అందులో సందేహం లేదు. ఊరికనే జగత్ ప్రభువు ఎవరిని శిక్షించడు. ఏం పాపం చేశామండి అన్నామే, అది నిజమే. సృష్టిలో కూడా ఎవడైనా దుఃఖం పడుతుంటే అయ్యో పాపం అంటాం, సహజంగా అంటాం, అంటే దానివల్లే అనుభవిస్తున్నాడ్రా అని చెప్పడమే. అదొకటి ఉంది మనకి. పాపం అంటే ఏమిటి? నా ఆజ్ఞారూపములైనటువంటి శృతులు స్మృతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘ్య అతిక్రమించి ఎవడు వర్తతే ప్రవర్తిస్తున్నాడో వాడు ఆజ్ఞాచ్ఛేది, నా ఆజ్ఞను అతిక్రమించినటువంటి వాడు, వాణ్ణి నేను శిక్షించి తీరుతాను. తప్పదు కదండి, జగదీశ్వరుడు ప్రభువు గనక ఆయన బాధ్యత. అందుకే మనకు అమ్మవారి నామాల్లో ఇదే రహస్యం కనబడుతుంది, నిజ ఆజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద. అది ఇది ఒకటే అర్థం. అమ్మవారు ఏం చేశారు? నిజ ఆజ్ఞారూప నిగమ. నిగమ అంటే వేదములు, వేదాలను ఆధారం చేసుకుని ధర్మశాస్త్రములు. ఇవన్నీ ఏమిటి? అమ్మవారి యొక్క, నిజ అంటే తన యొక్క, అమ్మవారి యొక్క ఆజ్ఞారూపములు. ఎవరైతే దీన్ని అనుసరిస్తారో వారికి పుణ్యం, ఎవరైతే దీన్ని అతిక్రమిస్తారో వారికి అపుణ్యం. ఇద్దరికీ రెండు ఫలాలు ఇవ్వడానికి ఆవిడే సిద్ధం. అందుకే పుణ్యాపుణ్య ఫలప్రద. పుణ్యము అపుణ్యము రెండు ఆసక్తి ఇస్తుంది ఆ పరమేశ్వరుడే ఇక్కడ. అందుకు నా మీద నీకు కోపం వచ్చిందయ్యా, నేను చేసిన తప్పుకు గాను నువ్వు నా ఎడల నీ యొక్క శక్తిని ప్రకటించి బాధింపజేస్తున్నావు. ఎందుకంటే బాధ పెట్టాలన్నా దానికో శక్తి ఉండాలి అని నిన్ననే చెప్పుకున్నావు. బాధించే ముళ్ళొచ్చి గుచ్చుకుంది, నొప్పెట్టింది. కనుక ముళ్ళుకి గుచ్చే శక్తి ఎవడిచ్చాడు? పరమేశ్వరుడే ఇచ్చాడు. సూదికి గుచ్చే శక్తి ఎవడిచ్చాడు? పరమేశ్వరుడు ఇచ్చాడు. సూదికి గుచ్చే శక్తి లేకపోతే అది వస్త్రాన్ని ఎలా కుట్టగలదు? అది మనకు గుచ్చకూడదని చూసుకుంటాం, కానీ దానికి ఆ శక్తి సహజ శక్తి. అది మన దాకా వచ్చిందంటే సూదికి చర్మానికి ఒక యోగం ఉందన్నమాట. అది వచ్చి గుచ్చే పనేదో మనం ముందే చేసాం. అది ఏమిటి అంటే ఈశ్వరాజ్ఞా ఉల్లంఘనము. దానివల్లే ఈ దుఃఖం అనేది కలిగింది. ఈ దుఃఖ శక్తిని ప్రకటించింది నీ కోపం. అది తెలుసుకున్నానయ్యా. ఆ కోపాన్ని నువ్వు ఏ శక్తితో ఇస్తున్నావో అవి నీ శక్తి లేకపోతే ఇవి పనిచేయు. ఒట్టి బాణం వెళ్ళేమీ చేయలేదు. నువ్వు ప్రయోగించకపోతే దానికి ఎక్కడ శక్తి వచ్చింది? అందుకే ఈ ప్రకృతి రూప ధనువుకి, అందులోంచి వచ్చే ప్రకృతి రూప శక్తులకి కూడా ప్రయోగం చేసినటువంటి నీ చేతులున్నాయే, ఆ చేతుల్ని ప్రేరేపించినవి నీ కోపమే. అందుకు స్వామి ముందు అక్కడ నమస్కరించి ఈ ఆర్డర్ ఇలా తెచ్చి బాహుభ్యాముతతే నమః అన్నాడు. చిట్ట చివరికి ఏం కనబడ్డాయి? స్వామి చేతులు కనబడ్డాయి. ఈ ప్రకృతిని, ఈ ప్రకృతి నుంచి వచ్చే శక్తుల్ని అతిక్రమించి ఉన్నటువంటి వాణ్ణి చూసాం ఇప్పుడు మనం. అందుకు మన చుట్టూ ఉన్నటువంటి త్రిగుణాత్మకమైనటువంటి ఈ ప్రకృతి రూప ధనువు నుంచి వస్తున్న బాణ పరంపరల్ని చూసే మనం ఉండిపోయాం. కానీ ఈ బాణ పరంపరలు ఏ త్రిగుణాత్మక ప్రకృతిలో ఉన్నాయో ఆ ప్రకృతి ధనువని, దాన్ని ప్రయోగిస్తున్న వాడి శక్తే దీని నుంచి వస్తోందని ఆ చేతుల్ని మనం చూడాలి. ఇదే పరమ కారణం అని అంటే శివ పరమ కారణం. ఇప్పుడు మన భౌతిక నాగరికత అంతా ఎంత దాకా ఎదిగింది అంటే బాణాలు ధనుసు దాకా ఎదిగింది. కానీ పట్టుకు ప్రయోగించే వాడిని చూడాలంటే భౌతిక విజ్ఞానం చాలదు. దీని నుంచి శక్తిని ప్రకటిస్తున్న ఆ పరమేశ్వరుని దర్శించడానికి ఏకైక సాధనం నమస్తే, శరణాగతి మాత్రమే. ఆ శరణాగతితోనే పరమ కారణాన్ని చూడగలం. అందుకే శివుడికి ఏం పేరు? నిన్ననే చెప్పుకున్నాం, రుద్దుఃఖం దుఃఖహేతుర్వా తద్రావయతిన ప్రభు రుద్ర ఇత్యుచ్యతే సద్భిః శివ పరమ కారణం. పరమ కారణం అంటే అల్టిమేట్ రీజన్ అనమాట. అంతకు మించిన కారణం మరొకటి లేదు. ఈ జగత్తులో అన్నిటికీ కారణుడు పరమేశ్వరుడు. అన్నిటికీ ఆయన పరమ కారణుడు, కానీ ఆయన కారణాతీతుడు. ఆయన కారణాతీతుడు, అన్నిటికీ ఆయన కారణము అనే విషయాన్ని తెలుసుకుని శరణాగతి వేడాడు. అయితే వేడుకుంటే క్షమించేస్తాడా? తప్పకుండా క్షమిస్తాడు. ఎందుకంటే కోపం స్వభావం కాదు గనక. త్రికరణ శుద్ధిగా శరణ వేడి నమస్తే అంటే తప్పక అనుగ్రహిస్తాడు పరమేశ్వరుడు. అయితే ఈ మంత్రాన్ని మనం అర్థం చేసుకుంటే ఒకటి మనకు స్ఫురిస్తుంది, ఏదో బాధల్లో ఉన్నప్పుడు పరమేశ్వరుని శరణ వేడి ఆయన ప్రసన్నం చేసుకోవడం ఇందులో కనిపిస్తుంది. మామూలుగా ఉన్నప్పుడు మనకి చాలు, కానీ బ్రహ్మజ్ఞానులము అనుకుని భ్రమపడేవారు ఈ కోపం తగ్గించుకోవడం, ఈ ఆనందాలు ఇవేవీ కాదు. మనకు బ్రహ్మజ్ఞానం కావాలి, అని అంటే బ్రహ్మజ్ఞానం కావాలి అని ఒకటి అనుకుంటున్నావు కదా, అంటే అది లేదని కదా అర్థం. అది లేకపోవడం అనేది ఒక దుఃఖమే కదా. ఆ దుఃఖం నుంచి విమోచనం కలగాలి అంటే ఈ దుఃఖం రావడానికి కారణం ఒక పాపమే కదా, ఆ పాపం తొలగాలన్నమాట. ఆ పాపం తొలగాలన్నా ఈశ్వరుని శరణు వేడాలి. అందుకే దుఃఖం యొక్క నిర్వచనం ఎవడికి వాడు పెట్టుకోవాల్సిందే. నిన్న చెప్పుకున్నాం ఈ విషయాన్ని. అందుకే చాక్లెట్ దొరకలేదన్న దుఃఖం పిలవడిది. అయ్యో నేను నాకు రావాల్సిన లక్షలు రాలేదే అనే పెద్దవాడి దుఃఖం వాడిది. వాడి దుఃఖం వీడికి చాలా చిన్నది, వీడి దుఃఖం వాడికి ఇంకా చిన్నది. ఎవడి దుఃఖం వాడికి పెద్దది, అందుకే పీత కష్టాలు పీతకన్నారు. ఎవడి దుఃఖం వాడికే. కనుక గొప్పగా దుఃఖపడ్డం కూడా గొప్ప సంస్కారం ఉండాలి. ఈ సంసార సముద్రం నుంచి నేను ఎప్పుడు బయటపడతాను అని ఏడవగలగాలి. ఆ ఏడుపు రావడం చాలా గొప్ప విషయం. ఆ ఏడుపు ఎవరికైనా వస్తుందా? ఎవరైనా చెప్తే సంసారంట, సముద్రంట, బయటపడ్డంట అని మనం అంటాం. ఎందుకంటే అందులో మునుగున్నామని కూడా తెలియదు. ఎందుకంటే దానిపైన ఒకటి ఉందని తెలిస్తే కదా, పుట్టిన దగ్గర నుంచి ఇందులోనే మునిగి తిరిగేవాడికి ఈ సముద్రం పైన ఒకటి ఉందని తెలియదు మనకి. అందుకు ఆ పైన ఒకటి ఉందని తెలిస్తే బయటపడాలని ప్రయత్నం. పైన అది ఉందని తెలియదు, తను మునుగున్నాడని తెలియదు. అందుకే నేను చెప్పుకున్న అజ్ఞానాన్ని గుర్తించడానికి జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం రాగానే అప్పుడు దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖంలో దీని నుంచి బయటపడాలని పరమేశ్వరా అని శరణ వేడితే ఆయన తప్పకుండా సిద్ధంగా ఉన్నాడు. ముంచినవాడు ఆయనే, తేల్చేవాడు ఆయన. ఎందుకు ముంచాడు, ఎందుకు తెలిచాడు? అదే పశుపాస విమోచని. ఎందుకు ముంచాడు అంటే ముంచే పని ఒకటి చేసుకున్నావు కనుక. ఎందుకు తేల్చుతాడు? తేల్చమని వేడుకున్నావు కనుక. అందుకు రెండు ఆయనే చేస్తాడు. నమస్తే రుద్ర సంబోధనలోనే రుద్రా అని సంబోధించారు. దీనికి భాష్యకారులు ఎంత చక్కటి అర్థం చెప్పారంటే ప్రణత దుఃఖ ద్రావక అన్నారు. రుద్ర అంటే నిన్న మనం చెప్పుకున్నాం అనేక అర్థముల్లో ఒకటేమిటి, దుఃఖమును ద్రవింపజేయవాడు. ఎవరి దుఃఖాన్ని ద్రవింపజేస్తున్నాడు? ప్రణత. ఆయన కోపగించుకుని వీడు చేసిన పాపానికి శిక్షించడానికి వచ్చినప్పటికీ కూడా కరుణామయుడండి. కరుణామయుడు కోపం ఎక్కువసేపు ఉండదు. ఉత్తమ క్షణకోపం స్యాత్ అన్నారు. ఎవరి కోపం ఎలా ఉంటుందో పెద్దవాళ్ళు చెప్పారు. ఉత్తముడి కోపం క్షణకాలం ఉంటుందిట. మధ్యమస్య ఘటికాద్వయం, రెండు ఘడియలు ఉంటుంది మధ్యముడి కోపం. అధముడి కోపం ఒక రోజు ఉంటుందిట. ఇంకా అధమాధముడి కోపం చెప్పక్కర్లేదు, వాడు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. వాడు పరమేశ్వరుడు ఉత్తమోత్తముడు. ఆయనకి క్షణం కూడా కోపం నిలవదు. పాపం అంతా వస్తాడు. పిల్లవాడి దగ్గరికి వెళ్ళి కొట్టడానికి వెళ్ళగానే పిల్లవాడు చూసివా నేడ్చి కాలు పట్టుకున్నాడు అనుకోండి, ఆ తండ్రికి కొడతాడా చెప్పండి? అలాంటి వాడు పరమేశ్వరుడు. ఈ శరణాగతి అయిన వాడిని చూసిన వెంటనే ఆయనకు జారి కలుగుతుందిట. అందుకే నమస్తే మన్యవ రుద్ర, హే రుద్ర తే మన్యవే నమః, నీ కోపానికి నమస్కారం అని చెప్పారు. ఇక్కడ నమస్కారం అనగా నేను చెప్పుకున్నవన్నీ గుర్తు తెచ్చుకోండి. రుద్ర అంటే ప్రణత దుఃఖ ద్రావక, ఈ పేరు ఆయన పెట్టుకున్నాడు. ఆయన మనకు తమిళనాటలో ప్రణతార్తి హరుడు అనే పేరుతో ఉన్నాడు పరమేశ్వరుడు. ప్రణత ఆర్తి హరుడు, నమస్కరించిన వారి యొక్క ఆర్తిని పోగొడతాడు. అందుకే నమస్తే రుద్ర. అసలు ఎవడు పెట్టాడయ్యా పేరు ఆయనకి అంటారు త్యాగరాజస్వామి. ఇలాలో ప్రణతార్తి హరుడను పేరెవరిరే, శంకరుడని నీకు ఎవరు పేరనిది? నమస్కరించిన వారి ఆర్తిని పోగొడతావన్న పేరు ఎవరు పెట్టారయ్యా నీకు? శంకరుడు. నమస్కరిస్తే చాలు, శం శుభం శాంతిం కరోతి ఇతి శంకర. అటువంటి వాడు. మరి నీకు ఎన్ని రకాలుగా నమస్కారం పెడుతున్నాను నేను. కర్ర చరణ యుగము నసలు భుజంబును ధరణి సోకి మ్రొక్కగా లేదా, కరము చరణము ఇవన్నీ పెట్టి సాష్టాంగ దండ ప్రణామం చేస్తున్నానే. ఇంకా పలకవా స్వామి నీకు ప్రణతార్థుడిని పేరెవరు పెట్టారయ్యా అనుకుంటున్నా చెడాను. అందుకు ఆయన ప్రణత దుఃఖ ద్రావక నమస్తే రుద్ర ఈ పేరు అందులో ఉందన్నమాట. అది త్యాగరాజ స్వామి వారు నమక భావాన్ని అక్కడ గుర్తు చేశారు మనకి. నమస్కారం అంటేనే ప్రణతి అనే. అందుకు నమస్కరించిన వారి దుఃఖాన్ని పోగొడతాడన్న అర్థం రుద్ర పేరులోనే దాచుకున్నాడు గనక. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. ఇలాగా కారణాన్ని వెతుకుతూ ఇంకా స్వామి చెయ్యి దగ్గరకు వచ్చామంటే ఎక్కడికి వచ్చినట్టండి. ఒక వ్యక్తి చేతి దగ్గరకు వచ్చామంటే ఆయన పట్టుకున్నట్టే అనమాట, అంతే కదా. ఇంకా శివుణ్ణి పట్టుకున్నాడు. పట్టుకోగానే వెంటనే తర్వాతి మంత్రంలో మీరు పరిశీలించి చూస్తే ఎంత అద్భుతమైన విషయం కనిపిస్తుంది చూడండి. అయితే డైరెక్ట్గా ఆయనకి నమస్కారం పెట్టివచ్చుగా, ఈ ఆయుధానికి ఎందుకండి మధ్యలో నమస్కారం?
2: ఓం నమ శివాయ. యు ఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్. 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమః శివాయ.
1: స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అని చెప్పినటువంటి గొప్ప మతం మనది. అందుకే ఇక్కడ అవ్యక్తమైనటువంటి తత్వం ఒకటి ఉన్నది, అది నీకు అందదు. ఎందుకంటే అవ్యక్తమైన తత్వం క్లేశోధిక తరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం, అవ్యక్తమైన తత్వాన్ని పొందడం అనేది అత్యంత క్లేశముతో కూడినటువంటిది. అందుకే అవ్యక్తమైన తత్వం వ్యక్తమైన నామరూపాలతో మనకి గోచరించింది. అటువంటి దాన్ని మనం ఉపాసన చేస్తూ ఉన్నాం. అదే పదే త్వర్వాచీనే అనేటువంటి విషయం. అటువంటి దాన్ని మనం ఉపాసన చేస్తున్నాం. ఆ ఉపాసనలో మనం మనకి ఆ జీవుడు ఆ జీవ లక్షణాలకు అనుగుణంగా ఆ పరమేశ్వరుని భిన్న భిన్న నామములతో భిన్న భిన్న రూపములతో కొలుచుకుంటూ ఉన్నాడే తప్ప గమ్యం మాత్రం ఒక్కటే. ఇంత చక్కగా ఈ ఒక్క శ్లోకం దీనిలో మంచి స్థానంలో కూర్చోబెట్టబడింది. ఇది మొత్తంగా భారతీయ తత్వచింతనకు సంబంధించినది. ఇప్పుడు మనం కేవలం శివమహిమ స్తోత్రం చెప్పుకున్నట్లు కాకుండా భారతీయ సిద్ధాంతం ఆధ్యాత్మిక సిద్ధాంతం అంతా మనం ఇక్కడ ప్రస్తావించుకుంటూ ఉన్నాం. అందుకే వివేకానంద భారతీయుల హృదయం గురించి చెప్పడానికి, భారతీయ ఆత్మ గురించి చెప్పడానికి ఈ శ్లోకాన్ని చెప్పారు. అది విశిష్టత, మహిమ్న స్థితిలో ఉండేది. అత్యంత ప్రాచీన కాలంలో 2500 సంవత్సరాల క్రితమే చెప్పబడేటువంటి దివ్యమైనటువంటి మాట ఇది. ఇంత గొప్ప మాటను పలికిన మన మతానికి ఎవడు కొత్తగా వచ్చి ధర్మాలు చెప్పాలి చెప్పండి? ఇంత దివ్యంగా, ఇంత విస్తృతి, ఇంత విశాలత్వం, విస్తృతి కలిగించినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి భారతీయ మతం అది చెప్పి, అటువంటి ఓ పరమేశ్వర సమస్తమునకు గమ్యమైన పరతత్వమే నీవు అని నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను అని ఇక్కడ బోధించారు. ఇక్కడ వరకు మనం చెప్పినదంతా కూడా ఒక్కసారి తక్కించుకుంటే, పునశ్చరణ చేసుకుంటే ఆ పరమశివుని వైభవం అవాంగ్మానస గోచరమని, అవి తర్కాదులకు అందదని, అందుకు ఇటువంటి తర్క మార్గములన్నీ పక్కన పెట్టి ఒక మార్గంలో ఉంటూ ఈ మార్గం కాదేమో, ఆ మార్గం మంచిదేమో అనుకుని అటు ఇటు అటు కొంత ఇటు కొంత ఇలా పిచ్చెక్కకుండా అన్ని మార్గములు ఆ పరమేశ్వరునే చేరుతాయి అనేటువంటి చింతనతో సాధకుడు సాధన చేయాలి అని చెప్పి ఇప్పుడు పరమేశ్వరుని యొక్క వైభవాన్ని మహిమని స్తోత్రం చేయబోతున్నారు. మహోక్ష ఖట్వాంగం పరశురజినం భస్మ ఫణిన కపాలం చేతీయప్తవ వరద తంత్రోపకరణం సురాస్తాం తామృద్ధిం దదదితు భవద్భ్రూప్రణిహితాం నహి స్వాత్మారామం విషయ మృగతృష్ణా భ్రమయతి. పరమేశ్వరుడు ఇచ్చిన ఐశ్వర్యంతోనే దేవతలందరూ ఉన్నారు. ఆ దేవతలందరి పని, ఇంద్రాదులందరూ కూడా ఈశ్వరుడిచ్చిన ఐశ్వర్యం వల్ల కదా ఈ సృష్టి అంతా నిర్వహించగలుగుతున్నారు. అలాంటి ఆయన గారి దగ్గర ఏం ఐశ్వర్యం ఉందో ఒక్కసారి చూడాలి. మరి ఇందరికీ ఐశ్వర్యాలు ఇచ్చారంటే ఆయన దగ్గర ఎంత ఉండాలి కదండి? తలో 10 రూపాయలు అందరికీ పంచాడంటే ఆయన అంత కోటీశ్వరుడు. మరి ఇంతమంది దేవతలకు ఎంత ఐశ్వర్యం పంచాడంటే ఆయన దగ్గర ఏమున్నాయో చూద్దామని వెళ్ళి చూస్తే ఆ పరికరాలు పట్టు కూర్చున్నాడు ఆయన. ఆ పరికరాలు ఓహో ఇవా ఇంత చేస్తే, అసలు ఈశ్వరుడు అంటే ప్రభువు. ఒక వీధికి ఈశ్వరుడి దగ్గరే బోరడంత లాంఛనాలు, బోరడంత డాంబికాలు ఉంటాయే. మరి జగదీశ్వరుడి దగ్గర ఇంకెంత డాంబికాలు, ఇంకెన్ని పరికరాలు ఉండాలి? కానీ ఆయన దగ్గర ఏమీ లేవు, చాలా సింపుల్గా ఉన్నట్ట. ఏమిటి అంటే మహోక్ష, ఒక పెద్ద యుద్ధం ఉంది ఆయన దగ్గర. ఇక ఆ తర్వాత పట్టుకున్న మరొక ఆయుధం ఏంటంటే ఖట్వాంగ. ఖట్వాంగం అంటే మంచపు కోడు అనేది సామాన్యార్థం, కానీ ఖట్వాంగం అనేది ఆయుధం ఉంది. ఆయుధం ఏమిటి అంటే మంత్రశాస్త్రం చెప్తుంది ఆయుధాన్ని, అదేమిటి అంటే ఒక దండము వలె ఉండి పైన ఒక పుర్రె దానికి పెట్టబడుతుంది, దీన్ని ఖట్వాంగం అంటారని చెప్పబడుతున్నది. ఆ ఖట్వాంగం పట్టుకున్నట్ట, అది విశేషం. ఇది నిజానికి ఏమిటంటే పుర్రే దండం పట్టుకున్నాడు అని భయపడద్దు, ఎందుకంటే పుర్రెమ లేని వాళ్ళు ఎవరు చెప్పండి, అందుకు అందరం కపాలధారుడునే. అందుకు ఈ కపాలంలో చైతన్యం లేకపోతే భయం, కానీ చైతన్యం ఉంటే భయం ఏమిటి? అందుకు చైతన్యం ఉండడం వల్ల కపాలం అందంగా కనబడుతుంది, ఈశ్వరుడు ఉండడం వల్ల కపాలం సౌందర్యంగా ఉంది. అందుకే కపాలధారి ఈశ్వరుడు. మన కపాలం అందంగా కనబడాలంటే చైతన్యాన్ని ధరిస్తుంది, అది విశేషం. అందుకే ఈ కపాలము దీది దేనికి సంకేతం అంటే మన వెన్నుదండానికి పైన కపాలం ఉంది కదా, అదే ఖట్వాంగం, అది విశేషం. అలాగే పరశుహు గండ్రగొడ్డలు పట్టుకున్నాడు. ఇక అజినం చర్మవస్త్రం పూసుకున్నది, మరి ఇందరు దేవతలకి సుగంధాలు గంధాలు చందనాలు ఇన్ని ఇచ్చినవాడు ఆయనేం పూసుకున్నట్టు బూడిద. భస్మ. మరి అలంకారాలు చూస్తే ఒక్కొక్కరికి ఎన్ని ఇస్తాడండి, ఆయన కాస్త నమ్ముకుంటే చాలండి సువర్ణాభరణాలన్నీ ఇస్తాడు. ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలని సామెత మనకి. ఏది ఇవ్వాలన్నా ఆయన ఇవ్వాలి, ఇచ్చేవాడు ఆయన, ఆయన పని అది. అందుకు పనినహ ఆయన అన్నీ ఇచ్చే అలంకారాలన్నీ ప్రపంచానికి ఇస్తూ ఉంటే ఆయన దగ్గర ఉన్న అలంకారం ఏంటంటే పనిన సర్పములు ఉన్నాయి. ఇక మరొకటి కపాలం, ఖట్వాంగం ఒకటి, కపాలం ఒకటి. కపాలం పట్టుకున్నాడు అని చెప్పారు. కపాలం అంటే పుర్రిని పట్టుకున్నాడు, విడిగా పుర్రిని పట్టుకున్నాడని అర్థం మనం చెప్పుకున్నా. కపాలం అంటే నిజానికి వైదిక పరిభాషలో యజ్ఞానికి వినియోగించేటువంటి ఒక పాత్ర విశేషం కూడా కపాలం, వాటిని కపాలం అని చెప్తారు. అలాగే బ్రహ్మ కపాలాన్నే ధరించాడు ఆయన. నిజానికి కపాలం ధరించడం ఏంటండి అంటే మన కపాలం కూడా ఈశ్వర జ్ఞానం కానీ ధరించకపోతే ఈ కపాలం పనిచేయదు. ఈ కపాలంలోనే జ్ఞానమయమైనటువంటి ఇంద్రియములు ఉన్నాయి, బుద్ధి, కన్ను, ముక్కు, చెవి, ఇవన్నీ పనిచేయాలి అంటే ఈశ్వర చైతన్యం అక్కడ వ్యాపిస్తే ధియోయోన ప్రచోదయాత్, బుద్ధిని ప్రేరేపించేటువంటి ఈశ్వర చైతన్యమే ధరించకపోతే కపాలం పనిచేస్తుందా చెప్పండి. అందుకే కపాలధారి పరమేశ్వరుడు కాకపోతే మనకు బ్రతుకుందా? అందుకే చర్మము ఇవన్నీ కూడా ధరించి కూర్చున్నాడు ఆయన. చర్మాన్ని పరమేశ్వరుడు ధరించట. ఏంటండి చర్మాన్ని ధరించడం ఏంటి అసహ్యంగా అని చర్మం ధరించిన మనం అంటాం. చర్మం ధరించిన వాడు ఎవడండి? ఎముకలు ధరించిన వాడెవడు? ఎముకలు చర్మము అన్ని ధరించిన వాళ్ళం మనం. కానీ మనకి పరమేశ్వరుడికి తేడా ఉంది. చర్మం ఆయన అలంకారంగా ధరించాడు, ఇదే చర్మాన్ని మనం అహంకారంగా ధరించాం, అంతే తేడా. చర్మం అహంకారంగా చేసుకున్నవాడు జీవుడు, అలంకారంగా చేసుకున్నవాడు ఈశ్వరుడు, అంతే. చర్మమే నేను, చర్మమే నేను అని భావన పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళు ఈ జీవులు. కానీ ఈ చర్మాన్ని ఒక అలంకారప్రాయంగా భావించినటువంటి వాడు, సాధనగా పరికరంగా భావించేవాడు పరమేశ్వరుడు, అంతే తేడా. అందుకు ఆయన ఆ చర్మాన్ని అలంకారంగా, అంటే చర్మం ఎప్పుడు అలంకారం అవుతుంది, అందం ఎప్పుడు అవుతుంది? చర్మం లోపల చైతన్యం అంటూ ఉంటేనే చర్మానికి అందం. అసలు చైతన్యం లేకపోతే ఎంత మహా సౌందర్యవంతుల యొక్క చర్మమైనా అసహ్యంగానే ఉంటుంది కదండి. కనుక చైతన్యం ఉండడం చేతే చర్మానికి అందం వచ్చింది కదా. అందుకే చర్మం దేనికి అలంకారమైనది? చైతన్యం వలన అది అలంకారమైనది. ఆ చైతన్యమే ఈశ్వరుడు, అది విశేషం. అందుకే జగత్తులో ఆయన వీటిని పరికరములుగా కలిగినటువంటి వాడు అంటే అంతర్గతమైన ఈశ్వర చైతన్యం వీటిని పరికరాలుగా నడుపుతూ ఉన్నది. మన చేతిలో ఉన్న పరికరాన్ని ఎలాగైతే నడుపుతున్నామో ఈశ్వర చైతన్యం కూడా మొత్తం మన శరీరాన్ని ఈ విధంగా నిర్వహిస్తున్నది అని. మహోక్ష ఖట్వాంగం పరశురజినం భస్మ ఫణిన కపాలం చేతీయ తవ వరద తంత్రోపకరణ. ఇవి నీ దగ్గరున్న తంత్ర ఉపకరణం. తంత్రము అనగానే మంత్రం తంత్రం మాయా అనుకోవద్దు. తంత్రము అంటే తంత్రాన్ని టెక్నిక్ అని అంటారు. ఇంకేమిటో కాదు, తంత్రానికి సరైన పదం టెక్నిక్. అందుకే మీరు కర్ణాటక రాష్ట్రానికి వెళితే ఇంజనీరింగ్ కాలేజ్ అన్నిటికీ తాంత్రిక విద్యాలయాలని పేరు. అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు తంత్రశాస్త్రాలు చెప్తున్నారు అని భయపడి దాడులు చేయొద్దు. తాంత్రికం అంటే ఇంజనీరింగ్, టెక్నిక్, టెక్నాలజీ అంటామే అది తంత్రం. మరి ఈ ప్రపంచాన్ని నిర్వహించే పరమేశ్వరుడి దగ్గర ఉన్నటువంటి ఈ టెక్నాలజికల్ ఎక్విప్మెంట్స్ ఏవయ్యా అంటే ఇవిట, వీడితో నడుపుతున్నాడు ఆయన ఈ జగత్తునంతటిని. అయితే ఈ నడుపుతున్న ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళితే ఈ దేవతలందరి ఐశ్వర్యస్తున్నట్ట. దేనితో? భవద్ భ్రూప్రణిహితాం, కేవలం తన కనుబొమల కదలికలతోనే ఐశ్వర్యాలు ఇస్తున్నాడు. అంటే చూపుతోనే ఐశ్వర్యస్తున్నాడు ఈ జగత్తుకి, అదే విశేషం. పరమేశ్వరుడు యొక్క దృష్టి లేకపోతే

వృద్ధి అంటే ఐశ్వర్యము అని అర్థం. ఆ దేవతలకు నువ్వు కేవలం కనుబొమ్మల కదలికలతోనే ఐశ్వర్యాలు ఇస్తున్నావు, కానీ నీకు నిజానికి ఏవీ అక్కర్లేదు. జగత్తు కోసం ఇంత ఐశ్వర్యాన్ని సృష్టించేవు, కానీ నీకు మాత్రం ఏ ఐశ్వర్యము అక్కర్లేదు. ఎందుకంటే నువ్వే సగదైశ్వర్య సంపన్నుడివి గనక నువ్వు ఈ విషయ మృగములున్నా మృగతృష్ణులున్నాయే. విషయ మృగతృష్ణములు అంటే మన లోకంలో పొందేటువంటి ఈ సుఖాలు దీని ఎందున్నాయి, దాని ఎందున్నాయి అనుకుని ఆరోపించుకుంటాం. వీటిని విషయములు అంటారు. వేటి ద్వారా మనం సుఖము దుఃఖము పొందుతున్నాం అనుకుంటున్నామో వాటిని విషయములు అని అంటారు. ఈ విషయములు ఎలాంటివి అంటే మృగతృష్ణులు, అంటే ఎండమావుల వంటివి. వాటిలో సుఖం ఉందనుకోవడం, దుఃఖం ఉందనుకోవడం, రెండు భ్రమజనితములే. నిజానికి వాటిలో ఏది లేదు, సుఖం కానీ దుఃఖం కానీ వాటిలో లేదు. అది భ్రమజనితముగా ఆ విషయ మృగతృష్ణుల వెంట పరిగెడుతూ ఉంటారు మిగిలిన వాళ్ళు, కానీ నువ్వు మాత్రం వాటి వెంట వెళ్ళవు. అందుకే నీకు జగత్తంతటిగా ఐశ్వర్యం ఇచ్చి నీకు ఇవే ఐశ్వర్యములు. ఎందుకంటే నీవు పరమ వైరాగ్య స్వరూపుడివయ్యా, నువ్వు ఈ విషయ మృగతృష్ణుల వెంట వెళ్ళవు. ఎందుకంటే నాకు స్వాత్మారామం విషయ మృగతృష్ణ భ్రమయతి, ఎవడు స్వాత్మారాముడో వాడిని విషయములనే ఎండమావులు భ్రమ పెట్టవు. ఇది విషయం. ఈ వాక్యం కూడా చక్కగా కోట్ చేసుకోవాల్సిన వాక్యం. నహి స్వాత్మారామం విషయ మృగతృష్ణ భ్రమయతి, స్వాత్మారాముడైన వాడిని విషయ మృగతృష్ణలు భ్రమ పెట్టవు అని బోధిస్తున్నాడు. అంటే ఎవరు తన ఆత్మయందు తాను ఆనందిస్తుంటారో వారు విషయ వాంఛల యందు భ్రమపడరు అని అర్థం. అంటే ఆత్మజ్ఞానం పొందినటువంటి వాడు ఆత్మయందే ఆనందించేవాడు, తన యందు తాను ఆనందించేవాడు ఈ విషయ వాంఛల భ్రమలలో పడడు అని. అంటే పరమేశ్వరుడు యొక్క జ్ఞానమయమైనటువంటి ఆ దివ్య స్వరూపం మనకు బోధిస్తున్నది. అంతేకాకుండా ఆయనే మన యందు ఉన్న ఆత్మస్వరూపుడు అని మనం గ్రహించినప్పుడు ఆ ఆత్మ మన శరీరం అనే జగత్తులో ఇన్ని పరికరాన్ని ఎలా నడుపుతుందంటే వేటికి అంటకుండా నడుపుతున్నది. ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయ అని చెప్పినట్లుగా. అందుకు ఈ శివుడు తన పరికరాలతో ఈ జగత్తును నడుపుతున్నాడు. ఈ పరికరాల్లో ఒక చాలా రహస్యం ఉన్నది, అది మనం తెలుసుకోవాల్సింది. మహోక్ష ఖట్వాంగం పరశు అజినం భస్మ పణిన కపాలం అని మొత్తం ఇక్కడ ఏడు రకములైన పరికరాలు చెప్పబడుతున్నాయి. ఈ ఏడు రకములైన పరికరాలు కూడా వేటికి సంకేతం. అంటే మధుసూదన సరస్వతి ఈ ఏడు పరికరాలు కూడా సాంఖ్యులు చెప్పినటువంటి ఏడు విధములైన తత్వాలకు సంకేతం అన్నాడు. ఎందుకంటే ఈ ప్రపంచమంతా కూడా తత్వములతో కూడినది అన్నాం. ఈ తత్వములన్నిటి కూడా ఏడు విభజనలు చేసి ఈ ఏడు ఏడింటిలో చెప్పబడుతున్న ఈ పరికరములో ఉన్నారు. అదేమిటంటే పురుషుడు అంటే జీవుడు, రెండవది ప్రధానము అంటే ప్రకృతి అని చెప్పబడేది. పురుషుడు, ప్రధానము, మహత్తు, అహంకారము నాలుగయ్యే. ఐదవది పంచతన్మాత్రలు, అది విశేషం. పంచతన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధములు, ఈ ఐదు కూడా కలిపి పంచతన్మాత్రలు. ఇక ఆరవది పంచేంద్రియములు, ఈ పంచేంద్రియ జ్ఞానము చెప్పి ఏడవది పంచభూతములు అని ఏడు రకములైన పరికరాలని పరమేశ్వరుడు నిర్వహిస్తున్నాడు. అది బయట విశ్వంలో ఉన్న నీ విశ్వం, నీ తాలూకా ఈ జీవితం అనే విశ్వంలోనూ ఉన్నాయి. కనుక ఈ రెండు పరికరాలని పరమేశ్వరుడు నిర్వహిస్తున్నాడు అని దీనిలో ఉన్న సంకేతమని మధుసూదన సరస్వతి స్వామి వారు వ్యాఖ్యానించారు. అయితే ఇక్కడ స్వాత్మారామం అనే మాట ఉన్నది మీరు పరిశీలించితే, స్వాత్మారామం అంటే తన యందు తాను ఆనందించువాడు. అతడి స్థితి ఎలా ఉంటుందో మీరు పరిశీలించండి. మనం ఆనందం కోసం ఎన్ని సమకూర్చుకుంటున్నాం, సమకూర్చుకోవడానికి ఎన్ని ప్రయత్నిస్తున్నాం, ఒకరి వల్ల ఆనందం ఒకరి వల్ల దుఃఖం అనుకున్నప్పుడు అయ్యో వారి దగ్గరైతే ఆనందం దూరమైతే దుఃఖమని అతని చుట్టూ తిరుగుతూ బాధపడతాం, లేదా ఆమె చుట్టూ తిరుగుతూ బాధపడతాం. అలాగే విషయములు సేకరించుకోవడానికి, వస్తువులు సేకరించడానికి బాధపడుతున్నాం. కానీ నిజానికి స్వాత్మారామం ఏది ఆయన మీద కనిపించదు, అవునా కదా అండి? మనకు పనికొచ్చే వస్తువు ఏది కనిపించదు అడుగుదామంటే. ఎందుకంటే మనకు బోలుడి నగలిచ్చినా ఇంకేమిమ్మంటావు అని అడిగితే ఇచ్చిన నగలు పక్కన పెట్టి ఆయన వేసుకున్న నగలు వైపు చూసి అది ఇవ్వు అని అడిగే ప్రమాదం ఉంది. కానీ శివుడు ఇచ్చిన ఐశ్వర్యములన్నీ మనం పుచ్చుకుంటే ఆయన్ని చూసి నీ దగ్గర ఉన్నది ఇయ్యయ్యా అని ధైర్యం అవడు చేయలేదు. అందుకు నువ్వు నీ నగయ్యవయ్యా అని అంటే ఆయన ఇవ్వడానికి సిద్ధపడితే మనమే పరిగెడతాం అక్కడి నుంచి. అందుకు ఈశ్వరుడి వద్దకు వెళితే అడగడానికి ఏమీ లేవు, ఆయన మాత్రమే ఉన్నాడు, అది విశేషం. అందుకే ఆయన ఇచ్చే ఒక్కర్లే, ఆయనే కావాలి. స్వాత్మారామం ముదిత వదనం. అందుకు ఈశ్వరుని చింతన చేస్తే చాలండి మన విషయ మృగతుష్టల వైపే వెళ్ళడం, అది అందులో ఉన్నటువంటి విశేషం. అందుకు స్వాత్మారాముడైనటువంటి

0: యోగి యొక్క లక్షణమే ఈ ఏడింటిలో కనిపిస్తుంది అని మహాత్ములు వ్యాఖ్యానించారు. అందులో వృషభం, ఆ పరమేశ్వరుని చూస్తూ ఉన్న వృషభము, మహోక్ష ఖత్వాంగం పరసు, ఈ మల చెప్పబడ్డ ఏడు దేనికి సంకేతం అంటే ఇక్కడ స్వాత్మారాముడైన యోగికి కావలసిన పరికరములు ఇవి. స్వాత్మారామ స్థితి కావాలంటే యోగి వద్ద ఉండవలసిన పరికరములు అవేమిటంటే, ఒకటి మౌనం, రెండవది వైరాగ్యం, మూడవది ధృతి నిబ్బరము కలిగి ఉండడం, దయ, దమం, దమము అంటే ఇంద్రియ నిగ్రహం, క్షమ ఓర్పు, అటు తర్వాత ముక్త స్థితి అంటే బంధరాహిత్యము అనేటువంటి ఏడు మహాయోగి యొక్క లక్షణములు. ఆ లక్షణములే ఈ ఏడు రకములైనటువంటి పరికరముల్లో ప్రస్తావించబడుతున్నాయి అని మనకి తత్వవేత్తలైనటువంటి వారు కూడా వ్యాఖ్యానం చెప్పారు. అందుకు మొదటిగా పురుషుడు ప్రధానము, మహత్తు, అహంకారము, పంచతన్మాత్రలు, పంచేంద్రియములు, పంచభూతములు అనేటువంటిది సాంఖ్యమైన వైదికమైనటువంటి సాంఖ్య తత్వ సిద్ధాంతాన్ని చెప్తూనే ఈ విశ్వమంతా ఏడు విధములైన పరికరములతో నడుపుతున్నాడు ఈశ్వరుడిని. ఒకవైపు స్వాత్మారాము అన్నారు గనక మహాయోగీశ్వరుడికి ఉండవలసినటువంటి పరికరములు ఇవి. అవి వాడి ఆయుధాలు, మౌనము, వైరాగ్యము, ధృతి, దయ మొదలైన ఆయుధములు కలిగినటువంటి వాడు అని చెప్పారు. అయితే ఇంకా కొన్ని రహస్యాలకు వెళితే ఇందులో మొత్తం ఏడింటిలో ఏడు రకములైన బీజాక్షరములు, మంత్రశక్తులు దాగి ఉన్నాయని మంత్రశాస్త్రవేత్తలు కూడా వ్యాఖ్యానిస్తారు. అయితే ఇందులో ఏది నిజమండి? అన్నీ నిజమే. ఇందులో ఏదో ఒకటి మన తెలివితేటలతో చెప్తున్నామని కాదు, ఈశ్వరుణ్ణి ఉద్దేశించి చెప్పే మాట మన మాట కాదు, మన మనస్సు కాదని ముందే చెప్పేశాడు. అందుకు ఈశ్వరానుగ్రహం కోరి తపనపడి చెప్పినప్పుడు వచ్చే ప్రతి పలుకు ఈశ్వరుడు పలికించే పలుకే. ఈశ్వరుడు పలికించే పలుకులు ఎన్ని అర్థాలుంటాయో పలికేవాడికి కూడా తెలియదు, ఇది బాగా తెలుసుకోవాలి. అందుకే మహాత్ములు రచించినటువంటి గ్రంథాలలో కొన్ని భావాలు తర్వాత ఉపాసన చేసే వాళ్ళకి స్ఫురిస్తూ ఉంటాయి. ఆ భావాలు రాసిన కవికి కూడా ఉండకపోవచ్చు. అప్పుడు మనం అనుకుంటాం కవిగారికి లేని హృదయం ఈయన గారు చెప్తున్నారండి, కాళిదాస కవిత్వం కొత్త, ఈయన గారి పరిచయం కొత్త అనడానికి వీల్లేదు. ఎందుకంటే వాక్కు ఎవడి సొత్తు కాదండి. కాళిదాసు కూడా అమ్మవారిని ఉపాసించి ఆ సమాధి స్థితిలోకి వెళ్ళి కవిత్వం చెప్పాడు. అటువంటి వాళ్ళది కవిత్వం, ఆవేశంతో చెప్పే కవిత్వం కాదు. సమాధి స్థితిలోంచి, అనుభూతి స్థితిలోంచి పలికేదే కవిత్వం. అలాంటి వాళ్ళు చెప్పే కవిత్వంలో ఇన్ని ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ వాక్కు అపౌరుషేయం, వాళ్ళ వాక్కు వేదతుల్యం. అపౌరుషేయం అంటే అర్థం వేదానికి అపౌరుషేయం అన్నమాట, మనిషి సృష్టించింది కాదు అని. కానీ మహాత్ములైనటువంటి ఈ శివమహిమ్న స్తుతికర్త అయినటువంటి కాత్యాయన వరరుచి మొదలైనటువంటి వారు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అపౌరుషేయములే. ఎందుకంటే వీరు ఈశ్వరానుభూతి అనే సమాధిలోంచి పలుకుతున్నారు. పురుషుడనైన నేను చెప్తున్నాను అనే అహంకారం వీళ్లకు లేదు. అందుకే జీవగతమైన అహంకారాన్ని విడిచిపెట్టి ఈశ్వరార్పణమైన బుద్ధితో పలికేవాడి బుద్ధిలోంచి వచ్చేవని ఈశ్వరవచనములే. అందుకు అపౌరుషేయములే. అందుకు ఇన్ని అర్థాలు కనిపిస్తూ ఉంటాయి అన్న అర్థాలు అక్కడ ఉన్నాయా అంటే ఉన్నాయి అంతే. ఎందుకంటే శబ్దం వీడు సృష్టించింది కదా. అందుకు శబ్దములు కానీ భావాలు కానీ అంతా ఉన్నవే ప్రపంచంలో. మీరు నేను ఆడే మాటలే, మీరు నేను అనుకునే భావాలే. కానీ కవి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ విన్యాస కౌశలంతో ఒక అద్భుతం, ఒక సౌందర్యం కనిపిస్తున్నాయి. ఎందువల్ల? అతని యొక్క సమాధి వల్ల, అతని యొక్క తపస్సు వల్ల. కవితారూప తపస్సు చేసేదను శ్రీకంఠ అంటారు విశ్వనాథ్ వారు. అందుకు కవిత్వం ఒక తపస్సు. అటువంటి తపస్సుతో పరమేశ్వరమై తన్మయమై తాదాత్మ్యం చెందిన హృదయంలోంచి పరమేశ్వరుడే పలుకుతాడు. కనుక పరమేశ్వరుడు అంటే పరిపూర్ణుడు. ఆ పరిపూర్ణత కవిత్వంలో ఉంటుంది. అందుకే ఒకవైపు సృష్టి నిర్వహణ శక్తి సామర్థ్యం అంతా చూపిస్తూ ఉంటాడు విశ్వేశ్వరుడు. కనుక విశ్వాన్ని ఎలా నిర్వహిస్తున్నాడో చెప్తున్నారు. అదేవిధంగా ఇంత విశ్వం నిర్వహిస్తున్నా ఏమి అంటకుండా నిర్వహిస్తున్న మహావైరాగ్య సంపన్నుడైన స్వాత్మారాముడు కనుక ఆయనకు ఉన్నటువంటి ఆ దివ్య లక్షణములన్నీ ఇందులో భావన చేస్తున్నారు. అలాంటి స్వాత్మారాముణ్ణి పొందాలంటే మనం ఈ సాధనలన్నీ సంపాదించుకోవాలని చెప్తున్నారు. అదేవిధంగా మంత్రశక్తి ఏదైతే ఉందో ఆ మంత్రశక్తిని అనుసంధానించడం వల్ల మనలో ప్రాణశక్తి శుద్ధమవుతుంది. అందుకు మంత్రోపాసన. అందుకని మంత్రం చేసి ఏదో సిద్ధింపు చేసేసుకుని హాంఫట్ టూంఫట్ అనేది పొందేద్దామని కాదు, ప్రాణశక్తిని శుద్ధం చేసుకుని, అంటే వాక్కుని ప్రాణశక్తిని శుద్ధం చేసుకుని తద్వారా చిత్తశుద్ధి పొంది తద్వారా కైవల్యం పొందడానికి మంత్రం వినియోగించాలి. అందుకు మహాత్ములు తాము రచించిన స్తోత్రముల్లో మంత్రమయ్య అక్షరములు పెట్టగలరు. అయితే ఇదేదో తనకు తెలియకుండా వాడేడని మాత్రం వరరుచి దగ్గర అనడానికి లేదు. ఎందుకంటే వరరుచి సామాన్యుడు కాడాయన, ఆయన కైలాసవాసం చేసినటువంటి వాడు కదా, అక్కడి నుంచి వచ్చిన వాడు. రెండు, మహావైయాకరుడు. అంటే గ్రామర్ బాగా తెలిసిన వాడు అని అర్థం కాదు, వాక్యము యొక్క పరిపూర్ణతని తెలిసినవాడు. అందుకే ఏ మాట మంత్రం అవుతుందో, ఏ మాట కావ్యం అవుతుందో, మంత్రాన్ని ఏ మాటతో కావ్యంగా చేయవచ్చో, ఈ రహస్యములన్నీ తెలిసినవాడు. అందుకే ఒక్కొక్క శ్లోకంలో మంత్ర సంకేతాలు ఉన్నాయి, యజ్ఞ సంకేతాలు ఉన్నాయి, వేద రహస్యాలున్నాయి, యోగ రహస్యాలున్నాయి, ఈశ్వర తత్వం అంతా ఉన్నాయి. అందుకు ఒక్కొక్క శ్లోకంలో ఇన్ని నిక్షిప్తం చేశాడు, ఇన్ని నిక్షిప్తం చేశాడు అని కొన్ని మాత్రమే మనం చెప్పుకోగలం, అన్ని చెప్పుకోలేవు. మరి చెప్పుకోకపోతే ప్రయోజనం ఏమిటి అంటే శ్లోకం చెప్పుకుంటే చాలు. ఎందుకంటే ఒక మాత్ర వేసుకుంటాం మనం, కానీ మాత్రలో ఏ ఏ కంపోజిషన్ ఉందో మనకు తెలియక్కర్లేదు, వేసుకుంటే చాలు. అయితే తెలిస్తే ఒక సంతోషం, ఏంటంటే అబ్బా ఇన్ని కలిపి చేశారు కనుక ఈ మాత్ర బాగా పనిచేస్తుంది అని మనం పుచ్చుకుంటాం. అందుకు దైవాన్ని మనస్సుతో పుచ్చుకోవాలి గనక మనస్సుకి ఆసక్తి నమ్మకం గౌరవం ఉంటే గాని పుచ్చుకోరు. అందుకు ఈ మనస్సుకి ఒక విధమైన ఆసక్తి గౌరవం నమ్మకం కలగడానికి ఎంత మేరకు తెలుసుకోగలమో అంత మేరకు ఇందులో ఉన్నది చెప్పగలం, కానీ ఇందులో ఉన్నదంతా చెప్పలేము. అదే విశేషం. ఈశ్వరుడు గురించి ఎలా ఉన్నదంతా చెప్పలేము, ఈశ్వర స్తోత్రంలో కూడా అలా ఉన్నదంతా చెప్పలేము, అది విశేషం. అందుకు ఇందులో ఉన్నటువంటి ప్రధానంగా 7 బీజాక్షరాలు కూడా ఇందులో ఉన్నాయని మహాత్ములు కొందరు వ్యాఖ్యానించారు. అందుకు బీజాక్షరాన్ని నిబద్ధం చేశారు ఇందులో. పరమేశ్వరుడు అంటేనే సర్వమంత్ర మంత్రితావయవ ద్యుతి, ఆయన సర్వమంత్రమయుడు ఈశ్వరుడు. సర్వతంత్రస్వరూపాయ సర్వయంత్రాధిష్ఠితాయ సర్వమంత్రస్వరూపాయ సర్వదేవాత్మకాయ మహేశ్వరాయ పార్వతీ మనోహర ప్రియాయ సోమ సూర్యాగ్నిలోచనాయ భస్మోద్ధూళిత విగ్రహాయ అని వర్ణించారు. అంటే సర్వమంత్రమయుడు, సర్వమంత్రమయుడైన పరమేశ్వరుడు గనక ఆ వైభవం, ఆయన ఒక్కొక్క పరికరాన్ని వర్ణిస్తున్నామంటే ఒక్కొక్క మంత్రాన్ని వర్ణిస్తున్నాం. దేవతల యొక్క ఆయుధాలను స్మరించడం అంటే అర్థం మంత్రశక్తులే ఆయుధాలు అక్కడ. ఎందుకంటే మనకి మంత్రాలు ఆయుధాల్లో పనిచేస్తే మనల్ని రక్షించడానికి. అందుకే మంత్రము అంటే అదొక విధమైన శబ్దరూప ఆయుధములు. ఈ ఆయుధములే ఈశ్వరుని చేతుల్లోనే ఉన్నవి. అందుకే మంత్రానికి దేవతకు అవిరాభావ సంబంధం ఉంది గనక ఆ మంత్రమయుడైన మహేశ్వరుని యొక్క మంత్రశక్తులని, యోగ రహస్యాలని, విశ్వ నిర్వహణ రహస్యాలని ఈ శ్లోకంలో నిక్షిప్తం చేశారు గురుగారు పుష్పదంతులు. ఎందుకంటే ఇక్కడ గురువు అని ఎందుకు అంటున్నామంటే మన ఆచార్య స్థానంలో ఉంచి నమస్కరిస్తున్నాం. పుష్పదంతాచార్యుడు, వ్యాకరణ శాస్త్రవేత్తలందరికీ ఆచార్యుడైన కాత్యాయన వరరుచి చెప్తున్నటువంటి ఈ దివ్య శ్లోకాన్ని భావన చేసి, మహోక్ష ఖట్వాంగం పరశురజినం భస్మ ఫణిన కపాలం చేతీయత్తవ వరద. ఇక్కడ సంబోధన వరద అన్నారు. ఇక్కడ వరద అంటే వరములనిచ్చువాడా అని. దేవతలకి కేవలం తన చూపులతోనే ఐశ్వర్యాలు ఇచ్చాడు, ఎక్కడి నుంచో తెచ్చి కాదు, తన చూపులతోనే ఐశ్వర్యాలు ఇచ్చినటువంటి వాడు. కేవలం కనుబొమల కదలికలతోనే దేవతలని శాసిస్తున్నాడు. అందుకే భ్రూప్రణిహితాం కనుబొమల కదలికలు. ఒక మహారాజు ఉన్నాడు అనుకోండి, వాడు మాటలతో చెప్పడు, సైగ చేస్తే చాలు కింద వాళ్ళు పనిచేస్తారు. సైగలతో పనిచేసే వాళ్ళని పని చేయించేవాడే అసలేని రాజు అవును కదండి. ఎందుకంటే సమర్థుడు కాకపోతే రాజు కింద వాళ్ళని బతిమాలించుకుని పని చేయించుకుంటుంటాడు. కొందరు అరిచి అరిచి పరిచయించుకుంటారు, రెండు అసమర్థతలే. సమర్థుడైన ప్రభు అయితే సైగుతోనే పరిచయించుకోగలడు. ఈయన పరమేశ్వరుడు గనక తన సైగుతోనే దేవతలందరినీ చేస్తున్నాడు. నీ కనుసైగలలోనే కాలాలే కదిలేనయ్యా, జగజ్జాలములు నీ సంకల్పమే, అణువణువు నీ అధీనమయ్యా. నీ కనుసైగలలోనే కాలాలే కదిలేనయ్యా, ఈశ్వరుడి కనుసైగల్లోనే ఈ కాలములన్నీ కదులుతున్నాయి. అందుకు పరమేశ్వరుడు ప్రకృతి శక్తుల్ని శాసించే, దేవతలను సైతం శాసించేటటువంటి వాడు. అందుకు సర్వశాసకుడైన పరమేశ్వరుడు అని ఇందులో చెప్తూ విశ్వాన్ని ఇంత చక్కగా తాను పురుషుడు, ప్రధానము, మహత్వం అని చెప్పబడే తత్వములతో నిర్వహిస్తున్నటువంటి వాడు ఆయనే స్వాత్మారాముడైన తత్వము అని చెప్పి ఆ మంత్రమయమైనటువంటి పరమేశ్వరుణ్ణి తర్వాత శ్లోకంలో చెప్తూ, ధ్రువం కశ్చిత్ సర్వం సకలమపరస్త్వ ధ్రువమిదం పరో ధ్రువ్యా ధ్రువ్యే జగతి గదతి వ్యస్త విషయే సమస్తే ప్యేతస్మిన్ పురమతన తైర్విస్మిత ఇవ స్తువం జిహ్రేమి త్వాం నఖలు నను ధృష్టాం కరత. ఇది 9వ శ్లోకం. ఈ 9వ శ్లోకంతో ఒక భాగం పూర్తవుతుంది మనకి. అందుకే ఈ 9వ శ్లోకపు అర్థాన్ని మనం ఒక్కసారి చూస్తే, ఈ జగత్తులో ఉన్నటువంటి వాదములు ఇక్కడ చూపిస్తున్నారు. ఇందులో చూపిస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారయ్యా. ఈ కనిపిస్తున్న ఈ సర్వము కూడా ధ్రువం అని ఒకడు అంటాడు. అంటే కనిపిస్తున్నదే సత్యము, కనిపిస్తున్న ప్రపంచమంతా సత్యం అంటాడు ఒకడు. కనిపించే సత్యం కాదని ఎలా అంటావండి, ఎదురుగా కనబడుతూ ఉంటే అరే సత్యం కాదంటాడేంటి, అందుకు సత్యమే ఒప్పుకుంటాం. కనుక ధ్రువం అనుకుంటే కాదు కాదు అధ్రువం అంటాడు మరొకడు. కొందరు జగత్ సత్యం అంటే ఒక జగన్ మిథ్య అంటారు, ఏది ఇందులో నిజం. కొందరు ఏమంటారంటే ఇది ఏదైనా బాగానే ఉందని ద్రవ్యాద్రవ్యే, అంటే కొంత ధ్రువము కొంత అధ్రువము అంటారు. అంటే కనిపించే కార్యములు అశాశ్వతములు కానీ కారణం మాత్రం కారణములు మాత్రము శాశ్వతమే. అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రకృతి వస్తువులు కార్యద్రవ్యములన్నీ కూడా అస్థిరాలు, కానీ దీనికి మూల ద్రవ్యములైన పరమాణువులు ఇవన్నీ కూడా నిత్యములై ఉంటాయి అని ద్రవ్యాద్రవ్యాన్ని కొందరు ఒప్పుకుంటారు. ఇలాగా ఈ జగతికి సంబంధించిన విషయంలో వివిధ వాదాలు కనిపిస్తూ ఉంటే నాకు విస్మయం వచ్చేస్తుందయ్యా అన్నాడు. రకరకాల వాదాలు ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం. జగన్మిథ్య అని మహానుభావుడు చెప్పాడు, కాదయ్యా జగత్ అసత్యం, జగత్ సత్యమా జగన్మిథ్య రెండు పట్టి కొట్టుకోవడం ఎందుకండి అనవసరపు గొడవ. ప్రపంచం పరమేశ్వరాత్మకంగా దర్శించడమే అన్నిటికీ పరమార్థం. ఈశావాస్యం ఇదం సర్వం, అది గురువులు ఆదిశంకరుల హృదయం కూడా అదే. కనిపించేది కాదయ్యా, కనిపించేది పరిణామ పేషణం, దాని వెనకాల అపరిణామమైన ఈశ్వర వస్తువు దాన్ని దర్శించు అని చెప్పారు. దాన్ని ఇక్కడ ప్రతిపాదిస్తున్నారు ఈయన. అందుకే ద్రవ్యాద్రవ్యములు ధ్రువము అధ్రువము ఇలాంటి మాటలన్నీ చూస్తుంటే నాకు విస్మయం వచ్చి ఈ పరిమితి జ్ఞానంతో వీళ్ళు ఇన్ని వాగుతూ ఉంటే నేను మాత్రం ఎందుకు వాక్కూడదు అని నేను వాగుతున్నానని స్తోత్రం చేస్తూ అన్నాడు ఆయన. అంత బాగా చెప్పాడు చూడండి ఇక్కడ. స్తువం జిఘ్రేమిత్వాం నకలు నను దృష్టాం కరత, అందుకు నేను కూడా సాహసించి నేను సిగ్గు లేకుండా నేను స్తోత్రం చేస్తున్నానయ్యా అన్నారు. మరి వాళ్ళు సిగ్గు లేకుండా ఇన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే నేను నీ ముందు నిల్చుని నిన్ను స్తోత్రం చేయించా, నువ్వు నా స్తోత్రానికి అందుతావా, ఈ మాటలను ఆడుతూ ఊరుకుంటే అసలు నోటుకొచ్చినట్టు వాళ్ళు అన్నీ రకరకాల సిద్ధాంతాలు చేసి వాళ్ళు వాగుతున్నప్పుడు పరవశంతో నిన్ను తలంచుకున్న ఆనందంతో నేను మాట్లాడకుండా ఎలా ఉంటానయ్యా. అందుకు వాళ్ళందరూ కేవలం తక్కువలతో వాగుతూ ఉంటారు, నేను మాత్రం పరవశంతో వాగుతున్నాను. అందుకు పరవశించి మాట్లాడేటప్పుడు నాకు సిగ్గు లేదు అన్నాడు. అందుకే పరవశించి స్తోత్రం చేసేవాడు సిగ్గు లేకుండా స్తోత్రం చేయాలి. బిడియపడేవాడు ఏమి స్తోత్రం చేస్తాడండి? విష్ణువుని తలంచుకోగానే హరీ నారాయణ అని అరవగలగాలి, కానీ చుట్టూ ఎవరేమనుకుంటారా అని చూసేవాడు మనసులో హరినారాయణ అనుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి? అందుకు నోరెత్తి స్తోత్రం చేయాలి. అది అందుకు నేను సాహసిస్తున్నానయ్యా, ఎందుకంటే నా మాటలకు నువ్వు అందవు నాకు తెలుసు. అయినా చేయడం పెద్ద సాహసం కదా, అందని వాడిని అందుకోవడానికి చేయడం సాహసమే. కానీ వీళ్ళు తర్కాలతో తెగించి తెగుతో వాళ్ళు వాగుతున్నారే తర్కాలతో. నేను పారవశ్యంతో నేను చెయ్యలేనేమో అని బిడియాన్ని తెగించి నేను నిన్ను స్తోత్రం చేస్తున్నాను. అందుకు బిడియం వదిలి స్తోత్రం చేయడం ఉందే అది చాలా గొప్పదైన విషయం. అందుకే పరమహంస చెప్తారు, అన్ని విడిచి ఆనందంతో పరవశించి పులకించిపోయి స్తోత్రం చేయగలగాలి. శివానినంతనే చమరించు కనుదోయి పులకరించడి వడలు పరవశించడి తను చలునయ్యా, ఇదే శాశ్వత ఐశ్వర్యము. అందుకు అన్నీ విడిచిపెట్టి అటమటమ్ములు విడిచి ఆర్తితో గళమెత్తి హరహర శివ శివ అని ఎరచి మైమరచి నీ చేతి డమరుకము రీతిగా ఊగాడి నీ కలిముబ్బ వలె నిరతమ్ము చిందాడి పరవశించడి దివ్య భాగ్యమిప్పింపుమా పరమంపు ఆ భక్తి వరమీయవయ్యా అని అన్నీ విడిచిపెట్టి పరవశించి నేను ఇక్కడ స్తువం జిఘ్రేమిత్వాన్న కలు నన్ను దృష్టాముఖరత, అందుకు సాహసమైనప్పటికీ కూడా పరవశంతో వాగుతున్నాను నేను అంటున్నారు ఇక్కడ. అందుకు భగవంతుడిని పరవశ్యంతో స్తోత్రం చేస్తున్నాను. అందుకు వాళ్ళకి సిగ్గులేదు నాకు సిగ్గులేదు. వాళ్ళు ఉన్న నిన్ను ఒప్పుకోకుండా సిగ్గు లేకుండా వాగుతున్నారు, నేను ఉన్న నిన్ను అందకపోయినా స్తోత్రం చేస్తున్నాను, అలా పరవశించి స్తోత్రం చేస్తున్నాను అంటున్నారు ఇక్కడ పుష్పదంతుల వారు. ఇలా చేసి ఇంకా స్తోత్రం ప్రారంభించిపోతున్నారు. ఈ 9 శ్లోకముల్ని కూడా ఉపోద్ఘాత శ్లోకములుగా మనం భావన చేస్తే ఆయన క్రమంగా కుతర్కాలను దూరం చేయడం, ఈశ్వరత్వంపై అచంచలమైనటువంటి హృదయాన్ని ఉంచి అదే విశ్వవ్యాపకమై విశ్వమునంతటి నిర్వహిస్తున్నదని, భిన్న భిన్నములైన మార్గముల ద్వారా పొందబడే పరతత్వం ఆ పరమేశ్వరుడే అని దృష్టితో ఆయన ఉపాసన చేయాలి, ఆయన యొక్క గుణకథన పుణ్యం అనే కర్మను మనం చేయాలి. అంటే శివుని యొక్క గుణములను చెప్పుట అనే పుణ్యకర్మ చేయాలి. ఆ పుణ్యకర్మ ఇప్పుడు చేయబోతున్నారు. ఈ పుణ్యకర్మ చెయ్యమని బుద్ధి ప్రేరేపిస్తుందిట. బాగుపడే రాత బుద్ధికొస్తే స్తోత్రం చేయాలనే సంకల్పం వస్తుంది. అందుకు ఆ జీవుడికి తరించే యోగం ఉంటే బుద్ధికి ప్రేరణ వస్తుంది, ఆ ప్రేరణతో వాక్ స్తోత్రం చేస్తున్నది. అందుకు ఈ గుణకథన పుణ్యకర్మ మనకు 7 రోజులు చేసుకునే యోగం ఇచ్చాడు ఆ పరమేశ్వరుడు. అందుకు ఈ 7 రోజులని 7 పరికరాలుగా చేసుకుని మనం స్వాత్మారామ స్థితిని, ఈశ్వరానంద స్థితిని పొందడానికి ప్రయత్నం చేద్దాం ఈశ్వరానుగ్రహంతో. అందుకు అటుపై వచ్చేటువంటి ఆ శివ మహిమలు, శివ లీలలు ఎన్ని ఎన్నో భావన చేస్తూ ఒక్కొక్క లీలని, ఇవి లీలలన్నీ వేదముల్లో పురాణముల్లో వర్ణించబడ్డ శివ చరిత్రల్లోంచి తీసుకున్నవి. ఒక్కొక్క లీలని తీసుకుని అటువంటి లీల నెరపిన శివునికి నమస్కారం పెడతారు. ఆ లీలలే ఆయన యొక్క మహిమలు. ఆ మహిమని స్తవం చేసింది కనుక మహిమ్న స్తవము, అది శివుని మహిమ కనుక శివ మహిమ్న స్తవము. ప్రతి పురాణ కథకి కొన్ని సంకేతాలు ఉంటాయి తెలుసుకోవాలి. ఒకటి, మనల్ని తరింపజేసే లక్షణం పురాణ కథలో ఉంటుంది. ఒక్కొక్క ఘట్టంలో రహస్యాలు ఏమిటంటే కొన్ని జ్యోతిష శాస్త్రపరమైన రహస్యాలు ఉంటాయి, కొన్ని యజ్ఞపరమైన రహస్యాలు ఉంటాయి, కొన్ని యోగపరమైన రహస్యాలు ఉంటాయి. ఇక వస్తు పరిమితి, అది ఎంత పొడగుంది, ఎంత వెడల్పు ఉంది, ఇదంతా కూడా వస్తు పరిమితి. ఈ 3 పరిమితులకు లోబడి ఉంటే సృష్టిలో ప్రతి వస్తువు కూడా. కానీ పరమేశ్వరుడు ఉన్నాడే, ఆయన ఈ 3 పరిమితులకు లోబడి ఉండడు. అందుకే వీటిని పరిచ్ఛిన్నములు అన్నారు, ఆయన్ని అపరిచ్ఛిన్నుడు అన్నాడు. అపరిచ్ఛిన్నమీశానం, ఆ ఈశానుడు అపరిచ్ఛిన్నుడు. ఈ 3 విధములైన కొలతలకి అందని వాడు. అయితే మనకేమిటి అలవాటు అయిపోయింది, ఈ జీవుడు కానీ ఈ ప్రపంచం కానీ ఇవన్నీ కొలతలకు లొంగిపోయే గనక, కొలతలకు లొంగిపోయిన వాటిలోనే బ్రతకడం అలవాటైపోయిన మనం పరమేశ్వరుని కూడా కొలతల్లోనే చూద్దామని ప్రయత్నిస్తాం.
1: ఓం నమః శివాయ. You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org. Om Namah Shivaya.

భవ శివస్త్వజ్ఞ సుప్రతీకో విభావాసుః ప్రేదగ్నే జ్యోతిష్మాన్యా హి శివేభిరర్చిభిష్ట్వం

మాయజ్ఞజ్ఞాహిజ్ఞాశిష్టం మాయజ్ఞపాతిం జాతవేదసౌ శివౌ భావత మధ్యనాః మాతే వా పుత్రం పృథివీ పూరీష్యామగ్నిగ్స్వేయో నా అభారుఖా.

ప్రజనయేమితి సజాపదేషమదాద్ సోషత్ప్రజాక్షమాన సర్వాజ ప్రజాభునక్తిరంజనా సాభోజల ప్రజా.

ఖత్వాయుక్షతే హరేకం ప్రజాపతిర్మాదగం సప్తకపాలమపశ్యతే హన్యరవదే తదో వే ప్రజాభ్యోగం ప్రజా నిర్మాతో నిర్చే నిర్ఘత్తి ముఖ్య

వతంసం రత్నాకల్పోజ్వలాంగం పరశుమృగవరా వీతిహస్తం ప్రసన్నం పద్మాసీనం సమంతాత్ స్తుతమమరగణిర్ వ్యాఘ్రకృత్తిం వసానం విశ్వాద్యం విశ్వవంద్యం నిఖిలభయహరం పంచవక్త్రం త్రినేత్రం నారాయణం పద్మభవం వశిష్టం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం సుకం గౌడపదం మహంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీ శంకరాచార్యమథాస్య పద్మ పాదం చ హస్తామలకం చ శిష్యం తంతూటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురుం సంతతమానతోస్మి విశుద్ధ జ్ఞానదేహాయ త్రివేది దివ్యచక్షుసే శ్రేయః ప్రాప్తి నిమిత్తాయ నమః సోమార్ధధారిణే ఓం శాంతిః శాంతిః శాంతిః.

శాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తయే దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలం

పథిరక్షయ ఐలభృత ఐలభృత పథిరక్షయ పథిరక్షయ ఐలభృత యవ్యుధో యవ్యుధ ఐలభృత పథిరక్షయ పథిరక్ష

సమత్సు హరి ఇతి హరి సమత్సు శత్రవ సమత్స్వితి సమత్సు శత్రవ ఇతి శత్రవ తస్మా ఇంద్రాయ గాయత సుత పావనే సుతః సుత పావన ఇతి సుత పావనే సుత ఇమే ఇమే శుచయః శుచయో యంతి యంతి వీతయే వీతయ ఇతి వీతయే సోమా సో దధ్యాశిరః దధ్యాశిర ఇతి దధి ఆశిరః త్వం సుతస్య సుతస్య.

0: నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఓం నమో భగవతే రుద్రాయ. శివమయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, నిన్న మొన్న కూడా మనం ఈ రుద్ర అధ్యాయము అని వేదంలో చెప్పబడుతున్నటువంటి రుద్ర నమకము, రుద్ర ప్రశ్నము అనేటువంటి భాగం గురించినటువంటి ప్రస్తావన చేయడం జరిగింది. పరమేశ్వరుడు ఎంత ప్రకాశ స్వరూపుడో అంత ఆర్ద్ర స్వరూపుడు, అంత తడి ఆయన దగ్గరుంది. ఆ ఆర్ద్రత, దయ, ప్రేమ, ఇలాంటి ఆర్ద్రత. బాగా బాధపడితే ఒక ఎండిపోతే ఒక గ్లాసు నీళ్లు తాగండి, ఎంత శాంతి ఇస్తుందో మనకి. అలాగే విశ్వమంతా వ్యాపించిపోయిన ఆ పరమేశ్వరుణ్ణి తలంచుకోగానే ఒక శాంతి వెంటనే ఆయన ఇస్తున్నాడు. ఆ శాంతికి సంకేతమే ఆయన తడిసిపోయి కనిపించడం. అందుకే పరమేశ్వరుల్లో రెండు స్వరూపాలు ఉన్నాయి. దీనినే లలితా శాస్త్రంలో చిదేక రసరూపిణి అని చెప్పారు. చిత్ ఏక రసరూపిణి, ఆవిడ కేవల జ్ఞానంతో ఉన్న ఆనంద స్వరూపిణి, కేవల జ్ఞాన ఆనంద స్వరూపిణి. జ్ఞానం ఆనందం, అదే శివుడు జ్యోతిష్పాటకలింగం అనడం, మౌళివులు సత్పుణ్యందు వాంతామృతై అనడం. ఈ జ్ఞానానంద స్వరూపుడై ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి నేను ధ్యానిస్తున్నాను. ఆయన ఆవిడ ధ్రువపదం, ధ్రువుడు ఆయన. అచలం శాశ్వతం ధ్రువం అని వర్ణించింది కదా, శాశ్వతమైన వాడు. ఇన్ని ఇన్ని మారుతూ వెళుతూ ఉన్నాయి మనం చూస్తున్నవన్నీ విశ్వంలో. వీటి వెనకాల మారని వాడు ఒకడు ఉన్నాడు. అలలు ఎన్ని ఆడుకుంటున్నా సముద్రం అలాగే ఎలా ఉంటున్నదో, ఇన్ని అలలు ఆ సముద్రంలోనే ఎలా కదులుతున్నాయో, ఆ బ్రహ్మము సముద్రం ప్రతి అలలో వ్యాపించినట్లుగా కనిపిస్తున్న భువనములన్నిట్లోనే బ్రహ్మము వ్యాపించి ఉన్నా వీటి వేటి వికారాలు అంటకుండా ఆయన ధ్రువమై ఉన్నాడు. అలలు మారిపోతున్నాయి, సముద్రం మారుతుందా? ఇవాళ కనబడిన అల రేపు ఉండదు, అంతెందుకు ఇప్పుడు కనబడ్డాల వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ దానికి మూలమైన సముద్రం ఎక్కడికి పోతుంది? అందుకు అచలం శాశ్వతం ధ్రువం. ఇలాంటి అలలు లాంటి వాళ్ళ మనమే కాదు కనిపించే ప్రతిది. కానీ ప్రతి అలలో సముద్రం వ్యాపించి ఉన్నట్లుగా విశ్వంలో ప్రతి భువనంలో వ్యాపించి ఉన్నాడు. ఈ మహాసముద్ర దర్శనమే ఈ శివలింగ ధ్యాన శ్లోకంలో ఉందండి. ఇప్పుడు చెప్పండి, భారతీయుల పూజా విధానాలు కేవలం నమ్మకాలా, విశ్వాసాల కాదు, విజ్ఞానాలు ప్రతివీ కూడా. విశ్వానంతటిని ఏక చైతన్యంగా చూడగలిగేటటువంటి మహావిజ్ఞానం మనం ప్రార్థించే ప్రార్థనల్లోనే పెట్టుకున్నామే. ఇలాంటి ఈ దేశానికి ప్రార్థనలు నేర్పుతారా వచ్చి? ఇలాంటి ఈ దేశం కోసం ఎవడో వచ్చి ప్రార్థన చేయాలా? ఇంతకన్నా ప్రార్థన ఎవడు చేయగలడు? విశ్వవ్యాపకమైన మహా చైతన్యాన్ని కదిలించి విశ్వాన్నే మార్చగలిగే విశ్వేశ్వరుణ్ణి ఆరాధించే దేశానికి ఒకడు మతం వచ్చి చెప్పాలా, ప్రార్థనలు వచ్చి చెప్పాలా, అవి మన వాళ్ళు వినాలా? ఇప్పుడు చెప్పండి, ఇది ఇంత విశిష్టమైన ఈ భవ్య సంస్కృతికి నమస్కారం చేసుకుందాం. ఇప్పుడు మనం చూస్తే ఇలా ఇప్పుడు నిర్గుణమైన పరబ్రహ్మమును చెప్పారు. అది నా ఎదురుగా ఉంది ఈ శివలింగం. ఎంత గొప్ప విశేషం చూడండి, విశ్వమంతా వ్యాపించిన వాడిని ఒక్క లింగంలో మనం చూస్తున్నాం. ఆయన విశ్వమంతా మళ్ళీ, ఇది నిర్గుణతత్వ దర్శనమైతే సగుణంగా ఎలా ఉన్నాడో చూపిస్తున్నారు. వెంటనే సగుణ ధ్యాన శ్లోకం. బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచా భాసమానా భుజంగై కంఠే కాళ కపర్దా కళిత శిశికళా చండ కోదండ హస్తా త్ర్యక్షా రుద్రాక్షమాలా సల్లిత వపుషా శాంభవా మూర్తిభేదా రుద్రా శ్రీ రుద్ర సుక్త ప్రకటిత విభువా న ప్రయచ్చంతు సౌఖ్యం. ఎలా ఉన్నాడయ్యా పరమేశ్వరుడు అంటే పరమేశ్వరులు అన్నాడు ఇక్కడ. రుద్రాహ అనేది బహువచనం, రుద్రులు. శతమనంతం భవతి అని చెప్పినట్లుగా అనంతము లేని రుద్రుడు, ప్రతి రుద్రుడు ఒక్కలాగే ఉన్నాడు గనక అనంత రుద్రులది ఏక రూపములే. అవి ఎలాగో అంటే బ్రహ్మాండ వ్యాప్త దేహా, బ్రహ్మాండమంతా నిండిపోయినట్ట. భసిత హిమరుచాహ, తెల్లని కాంతులతో ఉన్నారు, దానికి తోడు భస్మరేఖలు కూడా దిద్దుకున్నారు. భాసమానా భుజంగై, సర్పములతో అలంకరింపబడినటువంటి వారు. కంఠే కాళా, అందరికీ నీలకంఠమే. ఒక్కడు నీలకంఠుడైతే ఆయన నుంచి వచ్చే వాళ్ళందరూ నీలకంఠుడే. కంఠే కాళాహ కపర్దాహ, జటాజూటములు ధరించి ఉన్నట్ట. కలిత శశికళాహ, అందరూ కూడా చంద్రలేఖను ధరించి ఉన్నటువంటి వారు. చండ కోదండ హస్తాహ, కోదండాన్ని ధరించి ప్రకాశిస్తున్నటువంటి వారు. ప్రతివారు త్రియక్షాహ, మూడు కన్నుల వాళ్ళు. రుద్రాక్షమాలాహ, రుద్రాక్షలు ధరించి ఉన్నారు. సలలిత వపుషాహ, లలితమైన శరీరంతో ఉన్నారు అందరూ కూడా, లావణ్యమయమైన శరీరంతో ప్రకాశిస్తున్నారట. లలిత అంటే లావణ్యము అనొకర్థం,
1: లలిత అంటే లోకానికి అతీతమైనటువంటి వారు అని అర్థం. సలలిత వపుషాహ శాంభవాహ అంటే లోకానికి శుభమును కలిగించువారు. మూర్తిభేదాహ అనేక మూర్తులతో ఉన్నటువంటి వారు వాళ్ళు రుద్రాహ, వాళ్ళు రుద్రులు. ఆ రుద్రులే రుద్రసూక్త ప్రకటిత విభవాహ, ఈ రుద్రసూక్తముల ద్వారా మనకి విభవములన్నీ ప్రకటింపజేస్తున్నారు. అటువంటి రుద్రులు ఏం చేయాలి? నహ అంటే మాకు ప్రయచ్ఛంతు సౌక్ష్యం, సౌక్ష్యమునిచ్చుగాక అని ప్రార్థించారండి. ఇక్కడ ఆ జ్యోతిర్మయమైన ఆ శివలింగంలో ఎన్నెన్ని రుద్రరూపాలు విశ్వమంతా నిండిపోయిన రుద్రులందరినీ దర్శిస్తున్నాం. అందుకు ఒక్కసారి ఆ శివలింగం దగ్గరికి వెళితే విశ్వవ్యాపకమైన ఒక మహాచైతన్యం నా ఎదురుగా ఉన్నది, అందులో ఇన్ని రూపాలతో ఆ పరమేశ్వరుడున్నాడు అని తెలిసి అప్పుడు మనం ఆరంభిస్తున్నాం రుద్ర నమకం చదవడం లేదా పఠనం పారాయణం అర్థం చేసుకోవడం. మొదటి స్వామికి నమస్తే అని మొదలుపెట్టాం. ఓ రుద్ర నమస్కారం, నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం ఉత తే నమః. ఇది పదమును విభజించి చెప్పుకున్నా. ఇది ప్రథమ మంత్రం ప్రథమోనువాకంలో మొదటి అనువాకంలో నమస్తే రుద్ర నీకు నమస్కారం అని చెప్తున్నారు. నమకం అని ఎందుకన్నారు? రుద్ర శబ్దానికి అర్థం ఏమిటి? ఘోర అఘోర రూపములతో విశ్వమంతా పరమేశ్వరుడు వ్యాపించి ఉన్నాడని ఆయన్ను శివముగా దర్శించడం ఏదైతే ఉందో ఆ ప్రక్రియే రుద్రాధ్యాయమని, శుభంకరంగా శాంతంగా త్రిగుణాతీతంగా ఉండే ఆ పరమేశ్వరుణ్ణి ప్రత్యణువునా దర్శించడమే రుద్రం యొక్క ప్రయోజనమని తెలియజేసి నమస్కారం యొక్క ప్రశస్తిని చెప్తూ నమ్రభావమే నమస్కారమని, మనస్సమర్పణమే నమస్కారమని, అహంకార సమర్పణం అని తెలియజేస్తూ ఇంకా చెప్పాలంటే నమస్కారం అంటే శరణాగతి అని చెప్పవచ్చు. భగవత్ శరణాగతే కైవల్య హేతువు. మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ కూడా ఆ సాధన చేయడానికి కూడా భగవంతుని యొక్క కారుణ్యం మనకి కావలసింది. వేదం ఒప్పుకున్నది ఈ మాట శరణాగతి అనే మాటని, ఉపనిషత్తుల్లోనే చెప్తున్నది. ఆత్మబుద్ధి ప్రకాశం అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని ఉపనిషత్ మంత్రం. ముముక్షువైన నేను శరణ వేడుతున్నాను అని. ఎందుకంటే ఈశ్వరానుగ్రహం లేనిదే జ్ఞానం అనేదే లేదు. ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన అని. అందుకు పరమేశ్వర శరణాగతి అనేటువంటి దాని చేతనే మనం తరించగలం గనక శరణాగతి ద్వారా పరమేశ్వరుడు అవగతమవుతాడు. ఒక్క మాట చాలు వేదానికైతే, మనకు బోధపరచడానికి 1000 మాటలు కావాలి కానీ వేదం ఒక్క మాటతో మనకి తెలియజేస్తుంది. నమస్తే ఈ ఒక్క మాట చాలు మనకి, దానితోనే ప్రారంభమవుతోంది ఈ మంత్రం. నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః. ఇక్కడ విశేషం రుద్ర అని సంబోధిస్తున్నారు. ఇది వినే ముందు ఒక చిన్న విన్నపం ఏమిటి అంటే, రుద్రం అనేది వేదమంత్రం. వేదమంత్రం అన్నప్పుడు స్వరం చాలా ప్రధానం. కేవలం శబ్దం మాత్రమే కాదు స్వరం కూడా చాలా ప్రధానం. అయితే ఇక్కడ నేను చెప్పేటప్పుడు మాత్రం స్వరాన్ని నేను చెప్పడం లేదు, కేవలం ఆ మంత్రంలో ఉన్నటువంటి శబ్దాలను ఒక శ్లోకము మాదిరిగా చెప్పి చెప్తున్నాను. ఇది ఎంతవరకు సంప్రదాయ సమ్మతము అని ప్రశ్నిస్తే, దీని గురించి పెద్దల్ని అడిగి ప్రాచీన గ్రంథాన్ని పరిశీలించి భాష్యకారులు ఏ విధంగా వెళ్ళారో పరిశీలించితే అర్థం తెలుసుకునేటప్పుడు మాత్రం స్వరసహితంగా చెప్పనవసరం లేదు అనేటటువంటి ప్రాచీన సంప్రదాయజ్ఞుల మాటను అనుసరించే ఇక్కడ చెప్తున్నాను గనక స్వరాన్ని నేను చెప్పడం లేదు. స్వరసహితంగా మంత్రం చెప్పాలంటే ఇది కాదు పద్ధతి, దాని పద్ధతి వేరు, దాని ప్రక్రియ వేరు. ఇది ప్రయోగం కోసం చేసేటప్పుడైతే స్వరము మొదలైనవన్నీ అవసరం. ఇది ప్రయోగ విధిగా చేయట్లేదు, కేవలం అర్ధజ్ఞానం కోసం మనం చెప్పుకుంటున్నాం గనక ఇక్కడ స్వర ప్రసక్తి అవసరం లేదన్న పెద్దల మాటని ప్రమాణంగా తీసుకునే చెప్తున్నాను. ఇక్కడున్న పెద్దల విషయాన్ని గ్రహించగలరని మనవి చేసుకుంటున్నాను. నమస్తే అని ప్రారంభించారు రుద్ర అనేది సంబోధన. ఓ రుద్ర నమః, రుద్ర నమస్కారం. మనం రుద్ర నమస్కారం అన్నాం కానీ వేదం నమస్కారం రుద్ర అన్నది, అది విశేషం. నమస్కారం ముందు చెప్పింది, ముందు శరణాగతి. శరణాగతిలో ఎవరికి శరణాగతి? రుద్ర నీకు. నీ యొక్క మన్యవే నమః, నీ కోపానికి నమస్కారం అన్నదండి గొప్ప విశేషం. చూడండి, తే మన్యవే నమః హే రుద్ర, ఓ రుద్ర నీ కోపానికి నమస్కారం. ఆ తర్వాత దేనికి నమస్కారం? ఉత అంటే మరియు, ఇంకా అనర్థం.
0: నీ కోపానికి నమస్కారం. ఇషవే నమః, ఇషువు అంటే బాణం, నీ బాణానికి నమస్కారం. ఆడు తర్వాత నీ ధనస్సునికి నమస్కారం, నీ చేతులకు నమస్కారం. ఎంత చక్కటి క్రమం ఉందో ఇందులో మీరు చూడండి. వేదం కన్నా గొప్ప కవిత్వం ఎవరూ ఇవ్వలేరు. వేదానికే కవిహి కావ్యం అనే మాట వేదమంత్రాలకు సిద్ధమైన మాట. అది తర్వాత మనం లోకంలోకి దించుకున్నాం. కానీ కవి కావ్యం అనే మాట వేదానికి తప్ప ఇంక దేనికి వర్తించదు. లోకంలో రచయితలు ఉండొచ్చు, కానీ కవి మాత్రం వేదమే. వేదవేద్యుడైన పరమేశ్వరుడే కవి. ఆ ద్రష్టత్వం అనేటువంటిది వేదమంత్రానికి ఉంది కనుక వేదమంత్రాలకి కవులు అని పేరు. ఆ మంత్రములు ఎంత అందంగా చెప్తున్నా, ఇంతకన్నా అద్భుతమైన పిక్చర్ ఎవరివ్వగలరా చెప్పండి. పరమేశ్వర, నీ కోపానికి నమస్కారం, నీ బాణానికి నమస్కారం, నీ ధనస్సుకు నమస్కారం, నీ చేతికి నమస్కారం అంటున్నాడు. అలాగే ఇక్కడ నాలుగు నమస్కారాలు ఉన్నాయి. నమస్తే మన్యవే, ఇషవే నమః, ధన్వనే నమః, బాహుభ్యాం నమః. ఇవన్నీ తే తే తే అంటే నీ యొక్క అని. అలాగే నీ యొక్క కోపానికి, బాణానికి, ధనస్సుకి, చేతులకి నమస్కారం. ఈ ప్రక్రియలో ఉన్న విశేషం చూడండి. పరమేశ్వరుడు ఈ మంత్రం చెప్పగానే మన కళ్ళ ముందు ఎలా కనబడుతున్నాడు? ధనుస్సును ధరించి బాణాన్ని ఎక్కుపెట్టి నిలబడ్డ పరమేశ్వరుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. కోదండధారియే కనిపిస్తున్నాడు. కోదండము ఆయన ధరించింది. నిన్న మనం చెప్పుకున్నటువంటి శివ ధ్యాన శ్లోకంలో బ్రహ్మాండ వ్యాప్త దేహాః భసిత హిమరుచా భాసమానా భుజంగై కంఠే కాళా కపర్దాః కలిత శశికళాః చండ కోదండ హస్తాః అని చెప్పుకున్నాం. తీవ్రమైనటువంటి కోదండాన్ని పట్టుకున్నటువంటి వారు అని. ఈ కోదండ అనేటటువంటి శబ్దం వేదంలో పరమేశ్వరుడి యొక్క ఆయుధ విశేషంగా మనం గమనిస్తున్నాం. కోదండం అంటే అర్థం ఏమిటి? ధనుస్సుకి కోదండం అనే పేరున్నది, కానీ అందరి ధనుస్సుకి కోదండం అనం. మన రామచంద్రమూర్తి యొక్క ధనుస్సుకి కోదండం అంటున్నాం. కానీ అర్జునుడు ఎంత గొప్ప విలుకాడైనా కోదండార్జునుడు అని అనం. రాముడికి మాత్రం కోదండ రాముడు అని పేరు. ఆ రాముడికి శివుడికే అది చెల్లును. అదే శివరాముడి యొక్క ఐక్యత అనేటువంటిది వారి తత్వం. అది ఆయన కూడా అలా నిలబడ్డాడా, ఆ ధనుస్సు పట్టుకున్న ఆ రామచంద్రమూర్తి. ముల్లోకాలు గడగడలాడిపోతాయి. వాల్మీకి వర్ణిస్తాడు, ఆయన ధనుస్సు తీయడం ఆలస్యం దేవతలకు కూడా భయం పుడుతుందిట. కశ్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్స సంయుగే అని వాల్మీకి రామాయణంలో రామచంద్రుని గురించి చెప్తూ, ఆయనకు కానీ కోపం వచ్చిందా, దేవాశ్చ బిభ్యతి, దేవతలు సైతం వాళ్ళు భయపడిపోతారు సుమా అని చెప్పారు. దేవతలను సైతం భయపెట్టగలిగే వాడెవడో అతడు అసలైన రాజు. రాజు దగ్గర ఎంత కారుణ్యం ఉంటుందో అంత కాఠిన్యం ఉంటుంది. కాఠిన్యం లేని రాజును అందరూ మెత్తని వాడే అని ఇష్టానుసారం ప్రవర్తిస్తారు. అందుకే రాజు దగ్గర లోకరక్షణ అనే కారుణ్యం ఎలా ఉంటుందో, ధర్మము కోసం అధర్మాన్ని శిక్షించడం అనేటువంటి కాఠిన్యం కూడా అంతే ఉంటుంది. ఈ రెండు ఉన్నవాడే జగత్ ప్రభు అవుతాడు. జగదీశ్వరుడు, సర్వేశ్వరుడు, విశ్వేశ్వరుడు అయిన పరమశివుడు కూడా జగదీశ్వరుడు గనుక ఆయన ఆ కోపాన్ని ముందు ప్రదర్శించాడు. ఇంత ధనస్సు బాణం తీయడానికి కారణమేమిటి? కోపం. అందుకు ముందు కోపం తగ్గించుకోవాలి కనుక కోపానికి ముందు నమస్కారం చేశారు. తే మన్యవే నమః, రుద్రాని నమస్ నీ కోపానికి నమస్కారం. ఎందుకంటే ఆ సంధించిన బాణము ద్వారా ఏది కనిపిస్తుంది? ఆయన కోపం అందులోంచి వస్తుంది. ఒట్టి బాణం మాత్రం విసిరితే తగులుతుంది, తగిలితే నొప్పెడుతుందో చెప్పడం మనకి. ఆ బాణాన్ని ధనుస్సుకు సంధించి లాగాలి. ఎంత లాగాలి అంటే ఆయనకి ఎంత కోపం ఉందో ఆ కోపం అంతా చూపించి లాగితే అది వచ్చి గట్టిగా తగులుతుంది. అందుకు బాణం ద్వారా ప్రయుక్తమైనది ఏది? ఆయన కోపం ప్రయోగింపబడింది అనమాట. అందుకు ముందు కోపానికి నమస్కరిస్తున్నాడు. ఏ కోపంతో నువ్వు నా మీద బాణాన్ని సంధించేవో ఆ కోపానికో నమస్కారం, ఆ సంధించిన బాణానికో నమస్కారం. ఆ బాణం ఏ ధనుస్సుకు సంధించేవో ఆ ధనుస్సుకు నమస్కారం, ఆ ధనుస్సును ఏ చేత్తో పట్టుకున్నావో చేతికు నమస్కారం అన్నారు. ఈ క్రమం చూడండి, ఆ విశేషం చూడండి ఇక్కడ. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతున్నది, పరమేశ్వరుడు మన మీద ఒక బాణం ప్రయోగించితే మనం భయవిఫలమై ఆయన యొక్క చరణాలని పట్టుకుని స్వామి నన్ను మన్నించు, నీ కోపానికి నమస్కారం అనేది ఇప్పుడు మనకు అర్థమైంది. ఇది సందర్భం. ఏది సందర్భం? ఆయన బాణం మన మీద ప్రయోగింపబడడం సందర్భం. ఇక్కడ మనకి 11 అనువాకాల రుద్రంలో మొదటి అనువాకం పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం అనేటువంటిది. మొదటి అనువాకం ఏమిటి? పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం. ప్రసన్నం ఆయన కానీ ప్రసన్నమైతే ఏం జరుగుతుంది? ఆయన ఏమిటో మనకు చెప్తాడు. ఆయన ఏమిటో తర్వాత అనువాకాల్లో మనకు కనిపిస్తుంది. ఆయన ఏమిటి అంటే సర్వేశ్వరుడు, సర్వాత్మకుడు, సర్వాంతర్యామి. ఈ మూడు తత్వములు మిగిలినటువంటి 8 అనువాకాల్లోనూ మనకు కనిపిస్తుంది. వాటి తర్వాత మనకి 10 అనువాకానికి వచ్చాం. అంటే 8 అనువాకములు సర్వేశ్వరత్వ సర్వాంతర్యామిత్వ సర్వ వ్యాపకత్వాన్ని తెలియజేస్తే, మొదటి అనువాకం ప్రసన్నతని తెలియజేస్తే 9 అనువాకాలు అయ్యాయి. 10 అనువాకంలో భగవత్ ప్రార్థన, ఆ పరమేశ్వరుని ప్రార్థించడం కనబడుతుంది. 12 అనువాకములో వివిధ రూపములుగా ఉన్న రుద్రులు, సహస్రాని సహస్రతో వైరుద్రాహ, వారికి నమస్కారం చెప్తారు. ఇలాగ మొత్తం 11 అనువాకముల విభజన మనకి ఒక అవగాహన కోసం చెప్పడం జరిగింది. అందువల్ల ఈ ప్రథమ అనువాకంలో ఏం కనిపిస్తుంది మనకి, ప్రసన్నం చేసుకోవడం కనిపిస్తుంది. ప్రసన్నత కోపంగా ఉన్నవాడిని ప్రసన్నం చేసుకోవడం అనేటువంటిది. కోపం ఎవడికి స్వభావమో వాడిని ఎవడూ ప్రసన్నం చేసుకోలేడు, గుర్తుపెట్టుకోండి. ఒక గుణం స్వభావమా లేక ఆరోపితమా? స్వభావ గుణాన్ని ఎవడు కూడాను మార్చలేడు. ఒక పండు మనం తీసుకొచ్చి దానికి గాని ఉప్పు అంటుకుంది అనుకోండి, దాన్ని కడగలం, కడిగి ఆ పండుని తినగలం. ఎందువల్ల, పండుకి ఆ ఉప్పు గుణం స్వభావం కాదు. అదే ఉప్పు గల్లును తీసుకొచ్చి మీరు శుభ్రంగా కడిగి తినగలరా? లేవు. ఎందుకు? దానికి ఉప్పు స్వభావం గనక. అందుకు కోపం స్వభావం అయితే ఆ దైవాన్ని మనం ప్రసన్నం చేసుకోలేము. పరమేశ్వరునికి కోపం స్వాభావికం కాదు, అది విశేషం. మరి ఆయన ఎవడు? స్వతహాగా ఆయన శాంత స్వరూపుడు. ఆయనకి ఏ ఒక్కరి మీద కోపం కానీ ఏ ఒక్కరి మీద ప్రేమ కానీ లేదు ఆయనకి. అది శాస్త్రసిద్ధమైన విషయం. గీతలో కృష్ణ పరమాత్మ ఇదే చెప్పాడు, నాకు ఒకరి మీద ఆగ్రహం కానీ నమే ద్వేష్యోస్తి కశ్చన, నేను ద్వేషించాలనుకునేవాడు ఎప్పుడూ లేడయ్యా. నమే ద్వేష్యోస్తి కశ్చన అయినప్పుడు మరి రాముడుగా ఎందుకు దిగిరావాలి, కృష్ణుడుగా ఎందుకు దిగిరావాలి, నరసింహునిగా ఎందుకు దిగిరావాలి? వచ్చినప్పుడు మామూలుగా ఊరుకున్నాడా? ఆ నృసింహస్వామిగా వచ్చిన, కృష్ణుడిగా వచ్చిన, రాముడిగా వచ్చిన ఎదురు శత్రువు గడగడలాడాడే, మరి కోపం లేదంటే ఒప్పుకుంటామా అని కోపం ఉంది. జాతరోషస్సు సంయోగే చెప్తూనే ఉన్నారు. కానీ జితక్రోధ అన్నారు మళ్ళీ రారాముణ్ణి, క్రోధాన్ని జయించేడు అని. ఈ క్రోధం ఎటువంటిది? అధర్మాన్ని శిక్షించడానికి స్వామి ప్రకటించిన ఒక ప్రతాపం మాత్రమే తప్ప ఆయన స్వభావ సిద్ధమైనటువంటిది కోపం కాదు. అందుకు స్వామి నీ కోపం ఏమిటి అంటే ఆయన చెప్పాడు, ఎందుకు కోపం వస్తుంది భగవంతుడికి అర్థం చేసుకోండి. ఊరికనే మన మీద కోపగించుకుంటున్నాడా? ఇక్కడ మనం భగవంతుడిని ఎందుకు శరణు వేడుతున్నాం? దుఃఖం నుంచి విమోచనం కోసం. ముందు అది అర్థం చేసుకున్నాం. కోపానికి ఎందుకు నమస్కరించాం అంటే ఆ కోప ప్రభావం మనం అనుభవిస్తున్నాం. మన ఎదురుగా ఉన్న బాణాన్ని చూసి వణికిపోతున్నాం మనం. అంటే ఒక సంఘటన నుంచి మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. ఈ సంఘటన ఎక్కడి నుంచి వచ్చింది? మనకు ఉన్న ప్రకృతి నుంచే ఇది వచ్చింది కదా. ప్రకృతి నుంచి ప్రయోగింపబడినటువంటి ఒక సంఘటన, ప్రకృతి శక్తి నుంచి వచ్చినది. కనుక ఈ ప్రకృతి శక్తి ఏదో అది బాణంగా గోచరిస్తున్నది. దాన్ని చూసి మనం భయవిఫలమవుతున్నాం. కానీ ఈ ప్రకృతి శక్తి అనేది ఏ ధనుస్సుకు సంధింపబడిందో చూడండి. ఒక బాణాన్ని చూడడం కాదు, ఈ బాణం దేని మీద ఉంది? ఈ బాణం ధనుస్సు మీద ఉంది. అందుకు మనం కొట్టేది కేవల బాణమా కాదు, బాణం దేని యందు ఉందో ధనుస్సు కూడా కారణం దీనికి. అందుకు కారణం నుంచి కారణానికి వెళ్ళడం ఇది, ఈ ప్రక్రియ చాలా జాగ్రత్తగా చూడండి. ముందు బాణమే కనబడుతుంది ఎవరికైనా, తర్వాత కొంచెం ఆలోచిస్తే, గడగడ వణికిపోకుండా కాస్త ఆలోచిస్తే ఈ బాణం ఉన్న ధనుస్సు కనబడుతుంది. కేవలం ధనుస్సు చేయగలుగుతుందా? ఆ ధనుస్సును చెయ్యిని ఇప్పుడు మనం పట్టుకుంటాం. ఇప్పుడు మనం తొలగించే దేన్ని? బాణాన్న, ధనుస్సున, చేతిన, లేదా ఆ చెయ్యి ఎవరిదో ఆయనని ప్రసన్నం చేసుకుంటే ఇవన్నీ తగ్గిపోతాయి. ఇది అనమాట కారణం ఏమిటా అని వెతుకుతూ వెళ్ళేటువంటి ఒక అద్భుతమైన క్రమం ఈ మంత్రంలో మనకి చూపిస్తున్నాడు. ప్రకృతి శక్తి నుంచి మనం దుఃఖం అనుభవిస్తున్నాం. ప్రకృతి శక్తులు అంటే నీరు, నిప్పు ఇవి మాత్రమే అనుకోవద్దు. నిన్న చెప్పినట్లు మన చుట్టూ ఉన్నటువంటి సమస్త వ్యవస్థ కూడా ప్రకృతిలోని భాగమే. చిట్ట చివరికి మనలోంచి వ్యక్తమవుతున్నటువంటి అనుభవాలు కూడా. అయితే ఈ బాణములన్నీ దేనికి సంధించున్నాయి? ప్రకృతి అనే ఒక మహాధనువుకి సంధింపబడి ఉన్నాయి ప్రకృతి శక్తులన్నీ కూడా. ఈ ధనువు ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. ఆయన ఊరికనే ప్రయోగిస్తున్నాడా కోపాన్ని? అంటే కోపం ఎందుకు వస్తుందో ఆయనే శాస్త్రంలో చెప్పారు. ఏమని? శృతి స్మృతి మమై వాజ్ఞ యస్త్వాముల్లంఘ్య వర్తతే ఆజ్ఞాచ్ఛేది మమ ద్వేష్య సమే వధ్యశ్చ జాయతే. ఇది పరమేశ్వరుడు చెప్పాడు. నాకెవరి మీద కోపం వస్తుంది, ఎవడు నాకు వజ్జుడు, వజ్జుడు అంటే సంహరింపదగిన వాడు లేదా శిక్షింపదగిన వాడు, ఆయనే చెప్పాడు. నేను ప్రపంచంలో ఒక ఆజ్ఞ పెట్టాను, అంతే కదండి. ఒక రాజ్యం పాలించేటప్పుడు ఒక రాజు కొన్ని ఆర్డర్స్ పాస్ చేస్తాడు, ఒక లా పెడతాడు. ఈ లాని, ఈ ఆర్డర్ని ఎవడు పాటించడో వాడిని శిక్షిస్తాడు. శిక్షిస్తున్నప్పుడు మనం ఏడవడం సహజం. అలాగే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి దుఃఖములన్నీ కూడా ఆయన గారి యొక్క ఆర్డర్ని అతిక్రమించడం వల్లనే, అందులో సందేహం లేదు. ఊరికనే జగత్ప్రభు ఎవరిని శిక్షించడు, ఏం పాపం చేశామండి అన్నామే, అది నిజమే. సృష్టిలో కూడా ఎవడైనా దుఃఖం పడుతుంటే అయ్యో పాపం అంటాం, సహజంగా అంటాం. అంటే దానివల్లే అనుభవిస్తున్నాడ్రా అని చెప్పడమే, అదొకటి ఉంది మనకి. పాపం అంటే ఏమిటి? నా ఆజ్ఞారూపములైనటువంటి శృతులు స్మృతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘ్య, అతిక్రమించి ఎవడు వర్తతే ప్రవర్తిస్తున్నాడో వాడు ఆజ్ఞాచ్ఛేది, నా ఆజ్ఞను అతిక్రమించినటువంటి వాడు, వాణ్ణి నేను శిక్షించి తీరుతాను. తప్పదు కదండి, జగదీశ్వరుడు ప్రభువు గనక ఆయన బాధ్యత. అందుకే మనకు అమ్మవారి నామాల్లో ఇదే రహస్యం కనబడుతుంది, నిజాజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద. అది ఇది ఒకటే అర్థం. అమ్మవారు ఏం చేశారు? నిజ ఆజ్ఞారూప నిగమ. నిగమ అంటే వేదములు, వేదాలను ఆధారం చేసుకున్న ధర్మశాస్త్రములు. ఇవన్నీ ఏమిటి? అమ్మవారి యొక్క, నిజ అంటే తన యొక్క, అమ్మవారి యొక్క ఆజ్ఞారూపములు. ఎవరైతే దీన్ని అనుసరిస్తారో వారికి పుణ్యం, ఎవరైతే దీన్ని అతిక్రమిస్తారో వారికి అపుణ్యం. ఇద్దరికి రెండు ఫలాలు ఇవ్వడానికి ఆవిడే సిద్ధం. అందుకే పుణ్యాపుణ్య ఫలప్రద. పుణ్యము అపుణ్యము రెండు ఆసక్తే ఇస్తుంది ఆ పరమేశ్వరుడే. ఇక్కడ అందుకు నా మీద నీకు కోపం వచ్చిందయ్యా, నేను చేసిన తప్పుకు గాను నువ్వు నా ఎడల నీ యొక్క శక్తిని ప్రకటించి బాధింపజేస్తున్నావు. ఎందుకంటే బాధ పెట్టాలన్నా దానికో శక్తి ఉండాలి అని నిన్ననే చెప్పుకున్నావు. బాధించే ముళ్ళొచ్చి గుచ్చుకుంది, నొప్పెట్టింది. కనుక ముళ్ళుకి గుచ్చే శక్తి ఎవడిచ్చాడు? పరమేశ్వరుడే ఇచ్చాడు. సూదికి గుచ్చే శక్తి ఎవడిచ్చాడు? పరమేశ్వరుడు ఇచ్చాడు. సూది గుచ్చే శక్తి లేకపోతే అది వస్త్రాన్ని ఎలా కుట్టగలదు? అది మనకు గుచ్చకూడదని చూసుకుంటాం, కానీ దానికి ఆ శక్తి సగత శక్తి. అది మన దాకా వచ్చిందంటే సూదికి చర్మానికి ఒక యోగం ఉందన్నమాట. అది వచ్చి గుచ్చే పనేదో మనం ముందే చేసాం. అది ఏమిటి అంటే ఈశ్వరాజ్ఞ ఉల్లంఘనము. దానివల్లే ఈ దుఃఖం అనేది కలిగింది. ఈ దుఃఖ శక్తిని ప్రకటించింది నీ కోపం. అది తెలుసుకున్నానయ్యా. ఆ కోపాన్ని నువ్వు ఏ శక్తితో ఇస్తున్నావో అవి నీ శక్తి లేకపోతే ఇవి పనిచేయవు. ఒట్టి బాణం వెళ్ళేమీ చేయలేదు. నువ్వు ప్రయోగించకపోతే దానికి ఎక్కడ శక్తి వచ్చింది? అందుకే ఈ ప్రకృతి రూప ధనువుకి, అందులోంచి వచ్చే ప్రకృతి రూప శక్తులకి కూడా ప్రయోగం చేసినటువంటి నీ చేతులు ఉన్నాయి. ఆ చేతుల్ని ప్రేరేపించినవి నీ కోపమే. అందుకు స్వామి ముందు అక్కడ నమస్కరించి ఈ ఆర్డర్ ఇలా తెచ్చి బాహుభ్యాముతతే నమః అన్నాడు. చిట్ట చివరికి ఏం కనబడ్డాయి? స్వామి చేతులు కనబడ్డాయి. ఈ ప్రకృతిని, ఈ ప్రకృతి నుంచి వచ్చే శక్తుల్ని అతిక్రమించి ఉన్నటువంటి వాణ్ణి చూసాం ఇప్పుడు మనం. అందుకు మన చుట్టూ ఉన్నటువంటి త్రిగుణాత్మకమైనటువంటి ఈ ప్రకృతి రూప ధనువు నుంచి వస్తున్న బాణ పరంపరల్ని చూసే మనం ఉండిపోయాం. కానీ ఈ బాణ పరంపరలు ఏ త్రిగుణాత్మక ప్రకృతిలో ఉన్నాయో ఆ ప్రకృతి ధనువని, దాన్ని ప్రయోగిస్తున్న వాడి శక్తే దీని నుంచి వస్తోందని ఆ చేతుల్ని మనం చూడాలి. ఇదే పరమ కారణం అని అంటే శివ పరమ కారణం. ఇప్పుడు మన భౌతిక నాగరికత అంతా ఎంత దాకా ఎదిగింది అంటే బాణాలు ధనుసు దాకా ఎదిగింది. కానీ పట్టుకు ప్రయోగించేవాడిని చూడాలంటే భౌతిక విజ్ఞానం చాలదు. దీని నుంచి శక్తిని ప్రకటిస్తున్న ఆ పరమేశ్వరుని దర్శించడానికి ఏకైక సాధనం నమస్తే, శరణాగతి మాత్రమే. ఆ శరణాగతితోనే పరమ కారణాన్ని చూడగలం. అందుకే శివుడికి ఏం పేరు? నిన్ననే చెప్పుకున్నాం, రుద్దుఃఖం దుఃఖహేతుర్వా తద్రావయతిన ప్రభు రుద్ర ఇత్యుచ్యతే సద్భిహి శివ పరమ కారణం. పరమ కారణం అంటే అల్టిమేట్ రీజన్ అనమాట. అంతకు మించిన కారణం మరొకటి లేదు. ఈ జగత్తులో అన్నిటికీ కారణ కారణుడు పరమేశ్వరుడు. అన్నిటికీ ఆయన పరమకారణుడు, కానీ ఆయన కారణాతీతుడు. ఆయన కారణాతీతుడు, అన్నిటికీ ఆయన కారణము అనే విషయాన్ని తెలుసుకుని శరణాగతి వేడాడు. అయితే వేడుకుంటే క్షమించేస్తాడా? తప్పకుండా క్షమిస్తాడు. ఎందుకంటే కోపం స్వభావం కాదు గనక. త్రికరణ శుద్ధిగా శరణ వేడి నమస్తే అంటే తప్పక అనుగ్రహిస్తాడు పరమేశ్వరుడు. అయితే ఈ మంత్రాన్ని మనం అర్థం చేసుకుంటే ఒకటి మనకు స్ఫురిస్తుంది, ఏదో బాధల్లో ఉన్నప్పుడు పరమేశ్వరుని శరణ వేడి ఆయన ప్రసన్నం చేసుకోవడం ఇందులో కనిపిస్తుంది. మామూలుగా ఉన్నప్పుడు మనకి చాలు, కానీ బ్రహ్మజ్ఞానులము అనుకుని భ్రమపడేవారు ఈ కోపం తగ్గించుకోవడం, ఈ ఆనందాలు ఇవేవీ కాదు. మనకు బ్రహ్మజ్ఞానం కావాలి అనంటే బ్రహ్మజ్ఞానం కావాలి అని ఒకటి అనుకుంటున్నావు కదా, అంటే అది లేదని కదా అర్థం. అది లేకపోవడం అనేది ఒక దుఃఖమే కదా. ఆ దుఃఖం నుంచి విమోచనం కలగాలి అంటే ఈ దుఃఖం రావడానికి కారణం ఒక పాపమే కదా. ఆ పాపం తొలగాలన్నమాట. ఆ పాపం తొలగాలన్నా ఈశ్వరుని శరణ వేడాలి. అందుకే దుఃఖం యొక్క నిర్వచనం ఎవడికి వాడు పెట్టుకోవాల్సిందే. నిన్న చెప్పుకున్నాం ఈ విషయాన్ని. అందుకే చాక్లెట్ దొరకలేదన్న దుఃఖం పిలవడిది. అయ్యో నేను నాకు రావాల్సిన లక్షలు రాలేదే అనే పెద్దవాడి దుఃఖం వాడిది. వాడి దుఃఖం వీడికి చాలా చిన్నది, వీడి దుఃఖం వాడికి ఇంకా చిన్నది. ఎవడి దుఃఖం వాడికి పెద్దది. అందుకే పీత కష్టాలు పీతకన్నారు. ఎవడి దుఃఖం వాడికే. కనుక గొప్పగా దుఃఖపడ్డం కూడా గొప్ప సంస్కారం ఉండాలి. ఈ సంసార సముద్రం నుంచి నేను ఎప్పుడు బయటపడతాను అని ఏడవగలగాలి. ఆ ఏడుపు రావడం చాలా గొప్ప విషయం. ఆ ఏడుపు ఎవరికైనా వస్తుందా? ఎవరైనా చెప్తే సంసారంట, సముద్రంట, బయటపడ్డంట అని మనం అంటాం. ఎందుకంటే అందులో మునుగున్నామని కూడా తెలియదు. ఎందుకంటే దానిపైన ఒకటి ఉందని తెలిస్తే కదా, పుట్టిన దగ్గర నుంచి ఇందులోనే మునిగి తిరిగేవాడికి ఈ సముద్రం పైన ఒకటి ఉందని తెలియదు మనకి. అందుకు ఆ పైన ఒకటి ఉందని తెలిస్తే బయటపడాలని ప్రయత్నం. పైన అది ఉందని తెలియదు, తను మునుగున్నాడని తెలియదు. అందుకే నేను చెప్పుకున్న అజ్ఞానాన్ని గుర్తించడానికి జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం రాగానే అప్పుడు దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖంలో దీని నుంచి బయటపడాలని పరమేశ్వరా అని శరణ వేడితే ఆయన తప్పకుండా సిద్ధంగా ఉన్నాడు. ముంచినవాడు ఆయనే, తేల్చేవాడు ఆయన. ఎందుకు ముంచాడు, ఎందుకు తెలిచాడు? అదే పశుపాస విమోచని. ఎందుకు ముంచాడు అంటే ముంచే పని ఒకటి చేసుకున్నావు కనుక. ఎందుకు తేల్చుతాడు? తేల్చమని వేడుకున్నావు కనుక. అందుకు రెండు ఆయనే చేస్తాడు. నమస్తే రుద్రా సంబోధనలోనే రుద్రా అని సంబోధించారు. దీనికి భాష్యకారులు ఎంత చక్కటి అర్థం చెప్పారంటే ప్రణత దుఃఖ ద్రావక అన్నారు. రుద్ర అంటే నిన్న మనం చెప్పుకున్నాం అనేక అర్థముల్లో ఒకటేమిటి, దుఃఖమును ద్రవింపజేయవాడు. ఎవరి దుఃఖాన్ని ద్రవింపజేస్తున్నాడు? ప్రణత. ఆయన కోపగించుకుని వీడు చేసిన పాపానికి శిక్షించడానికి వచ్చినప్పటికీ కూడా కరుణామయుడండి. కరుణామయుడు కోపం ఎక్కువసేపు ఉండదు. ఉత్తమ క్షణకోపం స్యాత్ అన్నారు. ఎవరి కోపం ఎలా ఉంటుందో పెద్దవాళ్ళు చెప్పారు. ఉత్తముడి కోపం క్షణకాలం ఉంటుందిట. మధ్యమస్య ఘటికాద్వయం, రెండు ఘడియలు ఉంటుంది మధ్యముడి కోపం. అధముడి కోపం ఒక రోజు ఉంటుందిట. ఇంకా అధమాధముడి కోపం చెప్పక్కర్లేదు. వాడు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు వాడు. పరమేశ్వరుడు ఉత్తమోత్తముడు. ఆయనకి క్షణం కూడా కోపం నిలవదు. పాపం అంతా వస్తాడు. పిల్లవాడి దగ్గరికి వెళ్ళి కొట్టడానికి వెళ్ళగానే పిల్లవాడు చూసివా నేడుచు కాలు పట్టుకున్నాడు అనుకోండి, ఆ తండ్రి కొడతాడా చెప్పండి? అలాంటి వాడు పరమేశ్వరుడు. ఈ శరణాగతి అయిన వాడిని చూసిన వెంటనే ఆయనకు జారి కలుగుతుందిట. అందుకే నమస్తే మన్యవ రుద్ర, హే రుద్ర తే మన్యవే నమః, నీ కోపానికి నమస్కారం అని చెప్పారు. ఇక్కడ నమస్కారం అనగా నేను చెప్పుకున్నవన్నీ గుర్తు తెచ్చుకోండి. రుద్ర అంటే ప్రణత దుఃఖ ద్రావక. ఈ పేరు ఆయన పెట్టుకున్నాడు. ఆయన మనకు తమిళనాటలో ప్రణతార్తి హరుడు అనే పేరుతో ఉన్నాడు పరమేశ్వరుడు. ప్రణత ఆర్తి హరుడు, నమస్కరించిన వారి యొక్క ఆర్తిని పోగొడతాడు. అందుకే నమస్తే రుద్ర. అసలు ఎవడు పెట్టాడయ్యా పేరు ఆయనకి అంటారు త్యాగరాజస్వామి. ఇలలో ప్రణతార్తి హరుడను చూ పేరెవరి రే, శంకరుడని నీకు ఎవరు పేరనేది? నమస్కరించిన వారి ఆర్తిని పోగొడతావన్న పేరు ఎవరు పెట్టారయ్యా నీకు? శంకరుడు. నమస్కరిస్తే చాలు, శం శుభం శాంతిం కరోతి ఇతి శంకర. అటువంటి వాడు. మరి నీకు ఎన్ని రకాలుగా నమస్కారం పెడుతున్నాను నేను. కర్ర చరణ యుగము నొసలు భుజంబును ధరణి సోకి మ్రొక్కగా లేదా? కరము చరణము ఇవన్నీ పెట్టి సాష్టాంగ దండ ప్రణామం చేస్తున్నానే. ఇంకా పలకవా స్వామి, నీకు ప్రణతార్థుడిని పేరెవరు పెట్టారయ్యా అని కూడా తమ. అందుకు ఆయన ప్రణత దుఃఖ ద్రావక నమస్తే రుద్ర ఈ పేరు అందులో ఉందనమాట. అది త్యాగరాజస్వామి వారు నమక భావాన్ని అక్కడ గుర్తు చేశారు మనకి. నమస్కారం అంటేనే ప్రణతి అనేది. అందుకు నమస్కరించిన వారి దుఃఖాన్ని పోగొడతాడన్న అర్థం రుద్ర పేరులోనే దాచుకున్నాడు గనక. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. ఇలాగా కారణాన్ని వెతుకుతూ ఇంకా స్వామి చెయ్యి దగ్గరకు వచ్చామంటే ఎక్కడికి వచ్చినట్టండి. ఒక వ్యక్తి చేతి దగ్గరకు వచ్చామంటే ఆయన పట్టుకున్నట్టే అనమాట, అంతే కదా. ఇంకా శివుణ్ణి పట్టుకున్నాడు. పట్టుకోగానే వెంటనే తర్వాత మంత్రంలో మీరు పరిశీలించి చూస్తే ఎంత అద్భుతమైన విషయం కనిపిస్తుంది చూడండి. అయితే డైరెక్ట్గా ఆయనకి నమస్కారం పెట్టివచ్చుగా, ఈ ఆయుధానికి ఎందుకండి మధ్యలో నమస్కారం?
2: ఓం నమః శివాయ. యు ఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్, 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమః శివాయ.
0: స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అని చెప్పినటువంటి గొప్ప మతం మనది. అందుకే ఇక్కడ అవ్యక్తమైనటువంటి తత్వం ఒకటి ఉన్నది, అది నీకు అందదు. ఎందుకంటే అవ్యక్తమైన తత్వం క్లేశోధిక తరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం, అవ్యక్తమైన తత్వాన్ని పొందడం అనేది అత్యంత క్లేశముతో కూడినటువంటిది. అందుకే అవ్యక్తమైన తత్వం వ్యక్తమైన నామరూపాలతో మనకి గోచరించింది. అటువంటి దాన్ని మనం ఉపాసన చేస్తూ ఉన్నాం. అదే పదే త్వర్వాచీనే అనేటువంటి విషయం. అటువంటి దాన్ని మనం ఉపాసన చేస్తున్నాం. ఆ ఉపాసనలో మనం మనకి ఆ జీవుడు ఆ జీవ లక్షణాలకు అనుగుణంగా ఆ పరమేశ్వరుని భిన్న భిన్న నామములతో భిన్న భిన్న రూపములతో కొలుచుకుంటూ ఉన్నాడే తప్ప గమ్యం మాత్రం ఒక్కటే. ఇంత చక్కగా ఈ ఒక్క శ్లోకం దీనిలో మంచి స్థానంలో కూర్చోబెట్టబడింది. ఇది మొత్తంగా భారతీయ తత్వచింతనకు సంబంధించినది. ఇప్పుడు మనం కేవలం శివమహిమ్న స్తోత్రం చెప్పుకున్నట్లు కాకుండా భారతీయ సిద్ధాంతం ఆధ్యాత్మిక సిద్ధాంతం అంతా మనం ఇక్కడ ప్రస్తావించుకుంటూ ఉన్నాం. అందుకే వివేకానంద భారతీయుల హృదయం గురించి చెప్పడానికి, భారతీయాత్మ గురించి చెప్పడానికి ఈ శ్లోకాన్ని చెప్పారు. అది విశిష్టత, మహిమ్న స్థితులు ఉండేది. అత్యంత ప్రాచీన కాలంలో 2500 సంవత్సరాల క్రితమే చెప్పబడేటువంటి దివ్యమైనటువంటి మాట ఇది. ఇంత గొప్ప మాటను పలికిన మన మతానికి ఎవడు కొత్తగా వచ్చి ధర్మాలు చెప్పాలి చెప్పండి? ఇంత దివ్యంగా ఇంత విస్తృతి ఇంత విశాలత్వం విస్తృతి కలిగించినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి భారతీయ మతం అది చెప్పి, అటువంటి ఓ పరమేశ్వర సమస్తమునకు గమ్యమైన పరతత్వమే నీవు అని నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను అని ఇక్కడ బోధించారు. ఇక్కడ వరకు మనం చెప్పినదంతా కూడా ఒక్కసారి తర్కించుకుంటే పునశ్చరణ చేసుకుంటే ఆ పరమశివుని వైభవం అవాంగ్మానస గోచరమని, అవి తర్కాదులకు అందదని, అందుకు ఇటువంటి తర్క మార్గములన్నీ పక్కన పెట్టి ఒక మార్గంలో ఉంటూ ఈ మార్గం కాదేమో ఆ మార్గం మంచిదేమో అనుకుని అటు ఇటు అటు కొంత ఇటు కొంత ఇలా పిచ్చెక్కకుండా అన్ని మార్గములు ఆ పరమేశ్వరునే చేరుతాయి అనేటువంటి చింతనతో సాధకుడు సాధన చేయాలి అని చెప్పి ఇప్పుడు పరమేశ్వరుని యొక్క వైభవాన్ని మహిమని స్తోత్రం చేయబోతున్నారు. మహోక్ష ఖట్వాంగం పరశురజినం భస్మ ఫణిన కపాలం చేతియప్తవ వరద తంత్రోపకరణం సురాస్తాం తామృద్ధిం దదదితు భవద్భ్రూప్రణిహితాం నహి స్వాత్మారామం విషయ మృగతృష్ణా భ్రమయతి. పరమేశ్వరుడు ఇచ్చిన ఐశ్వర్యంతోనే దేవతలందరూ ఉన్నారు. ఆ దేవతలందరి పని ఇంద్రాదులందరూ కూడా ఈశ్వరుడిచ్చిన ఐశ్వర్యం వల్ల కదా ఈ సృష్టి అంతా నిర్వహించగలుగుతున్నారు. అలాంటి ఆయన గారి దగ్గర ఏం ఐశ్వర్యం ఉందో ఒక్కసారి చూడాలి. మరి ఇందరికి ఇన్ని ఐశ్వర్యాలు ఇచ్చారంటే ఆయన దగ్గర ఎంత ఉండాలి కదండి? తలో 10 రూపాయలు అందరికీ పంచాడంటే ఆయన అంత కోటీశ్వరుడు. మరి ఇంతమంది దేవతలకు ఎంత ఐశ్వర్యం పంచాడంటే ఆయన దగ్గర ఏమున్నాయో చూద్దామని వెళ్ళి చూస్తే ఆ పరికరాలు పట్టు కూర్చున్నాడు ఆయన. ఆ పరికరాలు ఓహో ఇవా ఇంత చేస్తే అసలు ఈశ్వరుడు అంటే ప్రభు. ఒక వీధికి ఈశ్వరుడి దగ్గరే బోలడంత లాంఛనాలు బోలడంత డాంబికాలు ఉంటాయే, మరి జగదీశ్వరుడి దగ్గర ఇంకెంత డాంబికాలు ఇంకెన్ని పరికరాలు ఉండాలి? కానీ ఆయన దగ్గర ఏమీ లేవు, చాలా సింపుల్గా ఉన్నట్ట. ఏమిటి అంటే మహోక్ష, ఒక పెద్ద యుద్ధం ఉంది ఆయన దగ్గర. ఇక ఆ తర్వాత పట్టుకున్న మరొక ఆయుధం ఏమిటంటే ఖట్వాంగ. ఖట్వాంగం అంటే మంచపు కోడు అనేది సామాన్యార్థం, కానీ ఖట్వాంగం అనేది ఆయుధం ఉంది. ఆయుధం ఏమిటి అంటే మంత్రశాస్త్రం చెప్తుంది ఆయుధాన్ని, అదేమిటి అంటే ఒక దండము వలె ఉండి పైన ఒక పుర్రే దానికి పెట్టబడుతుంది, దీన్ని ఖట్వాంగం అంటారని చెప్పబడుతున్నది. ఆ ఖట్వాంగం పట్టుకున్నట్ట, అది విశేషం. ఇది నిజానికి ఏమిటంటే పుర్రే దండం పట్టుకున్నాడు అని భయపడద్దు, ఎందుకంటే పుర్రెమ లేని వాళ్ళు ఎవరు చెప్పండి? అందుకు అందరం కపాలధారుడునే. అందుకు ఈ కపాలంలో చైతన్యం లేకపోతే భయం, కానీ చైతన్యం ఉంటే భయం ఏమిటి? అందుకు చైతన్యం ఉండడం వల్ల కపాలం అందంగా కనబడుతుంది. ఈశ్వరుడు ఉండడం వల్ల కపాలం సౌందర్యంగా ఉంది, అందుకే కపాలధారి ఈశ్వరుడు. మన కపాలం అందంగా కనబడాలంటే చైతన్యాన్ని ధరిస్తుంది, అది విశేషం. అందుకే ఈ కపాలము దీది దేనికి సంకేతం అంటే మన వెన్నుదండానికి పైన కపాలం ఉంది కదా, అదే ఖట్వాంగం, అది విశేషం. అలాగే పరశుహు గండ్రగొడ్డలు పట్టుకున్నాడు. ఇక అజినం చర్మవస్త్రం పూసుకున్నది, మరి ఇందరు దేవతలకి సుగంధాలు గంధాలు చందనాలు ఇన్నిచ్చినవాడు ఆయనేం పూసుకున్నట్టు బూడిద. భస్మ. మరి అలంకారాలు చూస్తే ఒక్కొక్కరికి ఎన్ని ఇస్తాడండి. ఆయన కాస్త నమ్ముకుంటే చాలండి, సువర్ణాభరణాలన్నీ ఇస్తాడు. ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలని సామెత మనకి. ఏది ఇవ్వాలన్నా ఆయన ఇవ్వాలి, ఇచ్చేవాడు ఆయన, ఆయన పని అది. అందుకు పనినహ ఆయన అన్నీ ఇచ్చే అలంకారాలన్నీ ప్రపంచానికి ఇస్తూ ఉంటే ఆయన దగ్గర ఉన్న అలంకారం ఏంటంటే పనిన సర్పములు ఉన్నాయి. ఇక మరొకటి కపాలం, ఖట్వాంగం ఒకటి, కపాలం ఒకటి. కపాలం పట్టుకున్నాడు అని చెప్పారు. కపాలం అంటే పుర్రిని పట్టుకున్నాడు, విడిగా పుర్రిని పట్టుకున్నాడు అర్థం మనం చెప్పుకున్నా. కపాలం అంటే నిజానికి వైదిక పరిభాషలో యజ్ఞానికి వినియోగించేటువంటి ఒక పాత్ర విశేషం కూడా కపాలం, వాటిని కపాలం అని చెప్తారు. అలాగే బ్రహ్మ కపాలాన్నే ధరించాడు ఆయన. నిజానికి కపాలం ధరించడం ఏంటండి అంటే మన కపాలం కూడా ఈశ్వర జ్ఞానం కానీ ధరించకపోతే ఈ కపాలం పనిచేయదు. ఈ కపాలంలోనే జ్ఞానమయమైనటువంటి ఇంద్రియములు ఉన్నాయి, బుద్ధి, కన్ను, ముక్కు, చెవి, ఇవన్నీ పనిచేయాలి అంటే ఈశ్వర చైతన్యం అక్కడ వ్యాపిస్తే ధియోయోన ప్రచోదయా, బుద్ధిని ప్రేరేపించేటువంటి ఈశ్వర చైతన్యమే ధరించకపోతే కపాలం పనిచేస్తుందా చెప్పండి. అందుకే కపాలధారి పరమేశ్వరుడు కాకపోతే మనకు బ్రతుకుందా. అందుకే చర్మము ఇవన్నీ కూడా ధరించి కూర్చున్నాడు ఆయన. చర్మాన్ని పరమేశ్వరుడు ధరించాట. ఏంటండి చర్మాన్ని ధరించడం ఏంటి అసహ్యంగా అని చర్మం ధరించిన మనం అంటాం. చర్మం ధరించిన వాడెవడండి, ఎముకలు ధరించిన వాడెవడు, ఎముకలు చర్మము అన్ని ధరించిన వాళ్ళం మనం. కానీ మనకి పరమేశ్వరుడికి తేడా ఉంది. చర్మం ఆయన అలంకారంగా ధరించాడు, ఇదే చర్మాన్ని మనం అహంకారంగా ధరించాం, అంతే తేడా. చర్మం అహంకారంగా చేసుకున్నవాడు జీవుడు, అలంకారంగా చేసుకున్నవాడు ఈశ్వరుడు, అంతే. చర్మమే నేను, చర్మమే నేను అని భావన పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళు ఈ జీవులు. కానీ ఈ చర్మాన్ని ఒక అలంకారప్రాయంగా భావించినటువంటి వాడు, సాధనగా పరికరంగా భావించేవాడు పరమేశ్వరుడు, అంతే తేడా. అందుకు ఆయన ఆ చర్మాన్ని అలంకారంగా, అంటే చర్మం ఎప్పుడు అలంకారం అవుతుంది, అందం ఎప్పుడవుతుంది చర్మం? లోపల చైతన్యం అంటూ ఉంటేనే చర్మానికి అందం. అసలు చైతన్యం లేకపోతే ఎంత మహా సౌందర్యవంతుల యొక్క చర్మమైనా అసహ్యంగానే ఉంటుంది కదండి. కనుక చైతన్యం ఉండడం చేతే చర్మానికి అందం వచ్చింది కదా. అందుకే చర్మం దేనికి అలంకారమైనది? చైతన్యం వల్లన అది అలంకారమైనది. ఆ చైతన్యమే ఈశ్వరుడు, అది విశేషం. అందుకే ఈ జగత్తులో ఆయన వీటిని పరికరములుగా కలిగినటువంటి వాడు అంటే అంతర్గతమైన ఈశ్వర చైతన్యం వీటిని పరికరాలుగా నడుపుతూ ఉన్నది. మన చేతిలో ఉన్న పరికరాన్ని ఎలాగైతే నడుపుతున్నామో ఈశ్వర చైతన్యం కూడా మొత్తం మన శరీరాన్ని ఈ విధంగా నిర్వహిస్తున్నది అని. మహోక్ష ఖట్వాంగం పరశురజినం భస్మ ఫణిన కపాలం చేతీయప్తవ వరద తంత్రోపకరణం. ఇవి నీ దగ్గరున్న తంత్ర ఉపకరణం. తంత్రము అనగానే మంత్రం తంత్రం మాయా అనుకోవద్దు. తంత్రము అంటే తంత్రాన్ని టెక్నిక్ అని అంటారు. ఇంకేమిటో కాదు, తంత్రానికి సరైన పదం టెక్నిక్. అందుకే మీరు కర్ణాటక రాష్ట్రానికి వెళితే ఇంజనీరింగ్ కాలేజీ అన్నిటికీ తాంత్రిక విద్యాలయాలని పేరు. అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు తంత్రశాస్త్రాలు చెప్తున్నారు అని భయపడి దాడులు చేయొద్దు. తాంత్రికం అంటే ఇంజనీరింగ్, టెక్నిక్, టెక్నాలజీ అంటామే అది తంత్రం. మరి ఈ ప్రపంచాన్ని నిర్వహించే పరమేశ్వరుడి దగ్గర ఉన్నటువంటి ఈ టెక్నాలజికల్ ఎక్విప్మెంట్స్ ఏవయ్యా అంటే ఇవిట, వీడితో నడుపుతున్నాడు ఆయన జగత్తునంతటిని. అయితే ఈ నడుపుతున్న ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళితే ఈ దేవతలందరి ఐశ్వర్యస్తున్నట్ట. దేనితో? భవద్ భ్రూప్రణిహితాం, కేవలం తన కనుబొమల కదలికలతోనే ఐశ్వర్యాలు ఇస్తున్నాడు, అంటే చూపుతోనే ఐశ్వర్యస్తున్నాడు ఈ జగత్తుకి. అదే విశేషం. పరమేశ్వరుడు యొక్క దృష్టి లేకపోతే ఐశ్వర్యం లేదు దేవతలకు సైతం. అందుకే మన ఇంద్రియములు మొదలైనవి వీటిలో ఉన్నటువంటి వ్యవహారము ఇక్కడ వరకు చెప్పబడుతూ ఉంటే ఒక్కొక్క ఇంద్రియములు అధిష్టాన దేవతలు ఉన్నారే, ఆయా అధిష్టాన దేవతలకు ఆ ఇంద్రియ రూపమైన చైతన్యాన్ని అనుగ్రహిస్తున్నది ఆ పరమేశ్వరుడు యొక్క చూపు. స ఐక్షత అని చెప్పారే ఆ పరమేశ్వరుడు చూపు అంటే తన యొక్క వికసనం, ఈశ్వరుడు అనుగ్రహం ఆ చూపుతో మొత్తం చేస్తున్నాడు. అందుకే ఈ సురస్తాం తాం వృద్ధి, వృద్ధి అంటే ఐశ్వర్యము అని అర్థం. ఆ దేవతలకు నువ్వు కేవలం కనుబొమ్మల కదలికలతోనే ఐశ్వర్యాలు ఇస్తున్నావు, కానీ నీకు నిజానికి ఏవి అక్కర్లేదు. జగత్తు కోసం ఇంత ఐశ్వర్యాన్ని సృష్టించేవు, కానీ నీకు మాత్రం ఏ ఐశ్వర్యము అక్కర్లేదు. ఎందుకంటే నువ్వే సగదైశ్వర్య సంపన్నుడివి గనక నువ్వు ఈ విషయ మృగములు మృగతృష్ణులున్నాయే. విషయ మృగతృష్ణములు అంటే మన లోకంలో పొందేటువంటి ఈ సుఖాలు దీని ఎందున్నాయి, దాని ఎందున్నాయి అనుకుని ఆరోపించుకుంటాం. వీటిని విషయములు అంటారు. వేటి ద్వారా మనం సుఖము దుఃఖం దుఃఖము పొందుతున్నాము అనుకుంటున్నామో వాటిని విషయములు అని అంటారు. ఈ విషయములు ఎలాంటివి అంటే మృగతృష్ణలు, అంటే ఎండమావుల వంటివి. వాటిలో సుఖం ఉందనుకోవడం, దుఃఖం ఉందనుకోవడం, రెండు భ్రమజనితములే. నిజానికి వాటిలో ఏది లేదు, సుఖం కానీ దుఃఖం కానీ వాటిలో లేదు. అది భ్రమజనితముగా ఆ విషయం మృగతృష్ణల వెంట పరిగెడుతూ ఉంటారు మిగిలిన వాళ్ళు, కానీ నువ్వు మాత్రం వాటి వెంట వెళ్ళవు. అందుకే నీకు జగత్తంతటికి ఐశ్వర్యం ఇచ్చి నీకు ఇవే ఐశ్వర్యములు, ఎందుకంటే నీవు పరమ వైరాగ్య స్వరూపుడివయ్యా. నువ్వు ఈ విషయ మృగతృష్ణల వెంట వెళ్ళవు, ఎందుకంటే నాకు స్వాత్మారామం విషయ మృగతృష్ణ భ్రమయతి. ఎవడు స్వాత్మారాముడో వాడిని విషయములనే ఎండమావులు భ్రమ పెట్టవు. ఇది విషయం. ఈ వాక్యం కూడా చక్కగా కోట్ చేసుకోవాల్సిన వాక్యం. నహి స్వాత్మారామం విషయ మృగతృష్ణ భ్రమయతి, స్వాత్మారాముడైన వాడిని విషయ మృగతృష్ణలు భ్రమ పెట్టవు అని బోధిస్తున్నాడు. అంటే ఎవరు తన ఆత్మయందు తాను ఆనందిస్తుంటారో వారు విషయ వాంఛల యందు భ్రమపడరు అని అర్థం. అంటే ఆత్మజ్ఞానం పొందినటువంటి వాడు, ఆత్మయందే ఆనందించేవాడు, తన యందు తాను ఆనందించేవాడు ఈ విషయ వాంఛల భ్రమలలో పడడు అని. అంటే పరమేశ్వరుడు యొక్క జ్ఞానమయమైనటువంటి ఆ దివ్య స్వరూపం మనకు బోధిస్తున్నది. అంతేకాకుండా ఆయనే మన యందు ఉన్న ఆత్మస్వరూపుడు అని మనం గ్రహించినప్పుడు ఆ ఆత్మ మన శరీరం అనే ఈ జగత్తులో ఇన్ని పరికరాన్ని ఎలా నడుపుతుందంటే వేటికి అంటకుండా నడుపుతున్నది. ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి బ్రాహ్మయం సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయ అని చెప్పినట్లుగా. అందుకు ఈ శివుడు తన పరికరాలతో ఈ జగత్తును నడుపుతున్నాడు. ఈ పరికరాల్లో ఒక చాలా రహస్యం ఉన్నది, అది మనం తెలుసుకోవాల్సింది. మహోక్ష ఖట్వాంగం పరశు అజినం భస్మ పణిన కపాలం అని మొత్తం ఇక్కడ ఏడు రకములైన పరికరాలు చెప్పబడుతున్నాయి. ఈ ఏడు రకములైన పరికరాలు కూడా వేటికి సంకేతం అంటే మధుసూదన సరస్వతి ఈ ఏడు పరికరాలు కూడా సాంఖ్యులు చెప్పినటువంటి ఏడు విధములైన తత్వాలకు సంకేతం అన్నాడు. ఎందుకంటే ఈ ప్రపంచమంతా కూడా తత్వములతో కూడినది అన్నాం. ఈ తత్వములన్నట్టి కూడా ఏడు విభజనలు చేసి ఈ ఏడు ఏడింటిలో చెప్పబడుతున్న ఈ పరికరముల్లో ఉన్నారు. అదేమిటంటే పురుషుడు అంటే జీవుడు, రెండవది ప్రధానము అంటే ప్రకృతి అని చెప్పబడేది. పురుషుడు, ప్రధానము, మహత్తు, అహంకారము నాలుగయ్యే. ఐదవది పంచతన్మాత్రలు, అది విశేషం. పంచతన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధములు, ఈ ఐదు కూడా కలిపి పంచతన్మాత్రలు. ఇక ఆరవది పంచేంద్రియములు, ఈ పంచేంద్రియ జ్ఞానము చెప్పి. ఏడవది పంచభూతములు అని ఏడు రకములైన పరికరాలని పరమేశ్వరుడు నిర్వహిస్తున్నాడు. అది బయట విశ్వంలో ఉన్న నీ విశ్వ నీ తాలూకా ఈ జీవితం అనే విశ్వంలోనూ ఉన్నాయి. కనుక ఈ రెండు పరికరాలని పరమేశ్వరుడు నిర్వహిస్తున్నాడు అని దీనిలో ఉన్న సంకేతమని మధుసూదన సరస్వతి స్వామి వారు వ్యాఖ్యానించారు. అయితే ఇక్కడ స్వాత్మారామం అనే మాట ఉన్నది, మీరు పరిశీలించితే స్వాత్మారామం అంటే తన యందు తాను ఆనందించువాడు. అతడి స్థితి ఎలా ఉంటుందో మీరు పరిశీలించండి. మనం ఆనందం కోసం ఎన్ని సమకూర్చుకుంటున్నాం, సమకూర్చుకోవడానికి ఎన్ని ప్రయత్నిస్తున్నాం, ఒకరి వల్ల ఆనందం ఒకరి వల్ల దుఃఖం అనుకున్నప్పుడు అయ్యో వారు దగ్గరైతే ఆనందం దూరమైతే దుఃఖం అని అతని చుట్టూ తిరుగుతూ బాధపడతాం, లేదా ఆమె చుట్టూ తిరుగుతూ బాధపడతాం. అలాగే విషయములు సేకరించుకోవడానికి, వస్తువులు సేకరించడానికి బాధపడుతున్నాం. కానీ నిజానికి స్వాత్మారాముడు ఏది ఆయన మీద కనిపించదు, అవునా కదా అండి? మనకు పనికొచ్చే వస్తువు ఏది కనిపించదు అడుగుదామంటే. ఎందుకంటే మనకు బోలుడి నగలిచ్చినా ఇంకేమిమ్మంటావు అని అడిగితే ఇచ్చిన నగలు పక్కన పెట్టి ఆయన వేసుకున్న నగల వైపు చూసేది ఇవ్వు అని అడిగే ప్రమాదం. కానీ శివుడు ఇచ్చిన ఐశ్వర్యములన్నీ మనం పుచ్చుకుంటే ఆయన్ను చూసి నీ దగ్గర ఉన్నది ఇయ్యయ్యా అని ధైర్యం అవడు చేయలే. అందుకు నువ్వు నీ నగయ్యవయ్యా అని అంటే ఆయన ఇవ్వడానికి సిద్ధపడితే మనమే పరిగెడతాం అక్కడి నుంచి. అందుకు ఈశ్వరుడి వద్దకు వెళితే అడగడానికి ఏమీ లేవు, ఆయన మాత్రమే ఉన్నాడు, అది విశేషం. అందుకే ఆయన ఇచ్చే ఒక్కర్లే, ఆయనే కావాలి. స్వాత్మారామం ముదిత వదనం. అందుకు ఈశ్వరుని చింతన చేస్తే చాలండి మన విషయ మృగతృష్ణల వైపే వెళ్ళడం, అది అందులో ఉన్నటువంటి విశేషం. అందుకు స్వాత్మారాముడైనటువంటి యోగి యొక్క లక్షణమే ఈ ఏడింటిలో కనిపిస్తుంది అని మహాత్ములు వ్యాఖ్యానించారు. అందులో వృషభం, ఆ పరమేశ్వరుని చూస్తూ ఉన్న వృషభము, మహోక్ష ఖట్వాంగం పరశు, ఈ మల చెప్పబడ్డ ఏడు దేనికి సంకేతం అంటే ఇక్కడ స్వాత్మారాముడైన యోగికి కావలసిన పరికరములు ఇవి. స్వాత్మారామ స్థితి కావాలంటే యోగి వద్ద ఉండవలసిన పరికరములు అవి ఏమిటంటే, ఒకటి మౌనం, రెండవది వైరాగ్యం, మూడవది ధృతి నిబ్బరము కలిగి ఉండడం, దయ దమం, దమము అంటే ఇంద్రియ నిగ్రహం, క్షమ ఓర్పు, అటు తర్వాత ముక్త స్థితి అంటే బంధరాహిత్యము అనేటువంటి ఏడు మహాయోగి యొక్క లక్షణములు. ఆ లక్షణములే ఈ ఏడు రకములైనటువంటి పరికరముల్లో ప్రస్తావించబడుతున్నాయి అని మనకి తత్వవేత్తలైనటువంటి వారు కూడా వ్యాఖ్యానం చెప్పారు. అందుకు మొదటిగా పురుషుడు ప్రధానము, మహత్తు, అహంకారము, పంచతన్మాత్రలు, పంచేంద్రియములు, పంచభూతములు అనేటువంటిది సాంఖ్యమైన వైదికమైనటువంటి సాంఖ్య తత్వ సిద్ధాంతాన్ని చెప్తూనే ఈ విశ్వమంతా ఏడు విధములైన పరికరములతో నడుపుతున్నాడు ఈశ్వరుడిని. ఒకవైపు స్వాత్మారాము అన్నారు గనక మహాయోగీశ్వరుడికి ఉండవలసినటువంటి పరికరములు ఇవి. అవి వాడి ఆయుధాలు, మౌనము, వైరాగ్యము, ధృతి, దయ మొదలైన ఆయుధములు కలిగినటువంటి వాడు అని చెప్పారు. అయితే ఇంకా కొన్ని రహస్యాలకు వెళితే ఇందులో మొత్తం ఏడింటిలో ఏడు రకములైన బీజాక్షరములు, మంత్రశక్తులు దాగి ఉన్నాయని మంత్రశాస్త్రవేత్తలు కూడా వ్యాఖ్యానిస్తారు. అయితే ఇందులో ఏది నిజమండి? అన్నీ నిజమే. ఇందులో ఏదో ఒకటి మన తెలివితేటలతో చెప్తున్నామని కాదు, ఈశ్వరుణ్ణి ఉద్దేశించి చెప్పే మాట మన మాట కాదు, మన మనస్సు కాదని ముందే చెప్పేశాడు. అందుకు ఈశ్వరానుగ్రహం కోరి తపనపడి చెప్పినప్పుడు వచ్చే ప్రతి పలుకు ఈశ్వరుడు పలికించే పలుకే. ఈశ్వరుడు పలికించే పలుకులు ఎన్ని అర్థాలుంటాయో పలికేవాడికి కూడా తెలియదు, ఇది బాగా తెలుసుకోవాలి. అందుకే మహాత్ములు రచించినటువంటి గ్రంథాలలో కొన్ని భావాలు తర్వాత ఉపాసన చేసే వాళ్ళకి స్ఫురిస్తూ ఉంటాయి. ఆ భావాలు రాసిన కవికి కూడా ఉండకపోవచ్చు. అప్పుడు మనం అనుకుంటాం కవిగారికి లేని హృదయం ఈయన గారు చెప్తున్నారండి, కాళిదాస్ కవిత్వం కొత్త, ఈయన గారి పరిచయం కొత్త అనడానికి వీల్లేదు. ఎందుకంటే వాక్కు ఎవడి సొత్తు కాదండి. కాళిదాసు కూడా అమ్మవారిని ఉపాసించి ఆ సమాధి స్థితిలోకి వెళ్ళి కవిత్వం చెప్పాడు. అటువంటి వాళ్ళది కవిత్వం, ఆవేశంతో చెప్పే కవిత్వం కాదు. సమాధి స్థితిలోంచి, అనుభూతి స్థితిలోంచి పలికేదే కవిత్వం. అలాంటి వాళ్ళు చెప్పే కవిత్వంలో ఇన్ని ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ వాక్కు అపౌరుషేయం, వాళ్ళ వాక్కు వేదతుల్యం. అపౌరుషేయం అంటే అర్థం వేదానికి అపౌరుషేయం అన్నమాట, మనిషి సృష్టించింది కాదు అని. కానీ మహాత్ములైనటువంటి ఈ శివమహిమ్న స్తుతికర్త అయినటువంటి కాత్యాయన వరరుచి మొదలైనటువంటి వారు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అపౌరుషేయములే. ఎందుకంటే వీరు ఈశ్వరానుభూతి అనే సమాధిలోంచి పలుకుతున్నారు. పురుషుడనైన నేను చెప్తున్నాను అనే అహంకారం వీళ్లకు లేదు. అందుకే జీవగతమైన అహంకారాన్ని విడిచిపెట్టి ఈశ్వరార్పణమైన బుద్ధితో పలికేవాడి బుద్ధిలోంచి వచ్చేవన్నీ ఈశ్వర వచనములే. అందుకు అపౌరుషేయములే. అందుకు ఇన్ని అర్థాలు కనిపిస్తూ ఉంటాయి అన్న అర్థాలు అక్కడ ఉన్నాయా అంటే ఉన్నాయి అంతే. ఎందుకంటే శబ్దం వీడు సృష్టించింది కాదు కదా. అందుకు శబ్దములు కానీ భావాలు కానీ అంతా ఉన్నవే. ప్రపంచంలో మీరు నేను ఆడే మాటలే, మీరు నేను అనుకునే భావాలే. కానీ కవి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ విన్యాస కౌశలంతో ఒక అద్భుతం, ఒక సౌందర్యం కనిపిస్తున్నాయి. ఎందువల్ల? అతని యొక్క సమాధి వల్ల, అతని యొక్క తపస్సు వల్ల. కవితారూప తపస్సు చేసేదను శ్రీకంఠ అంటారు విశ్వనాథ వారు. అందుకు కవిత్వం ఒక తపస్సు. అటువంటి తపస్సుతో పరమేశ్వరమై తన్మయమై తాదాత్మ్యం చెందిన హృదయంలోంచి పరమేశ్వరుడే పలుకుతాడు. కనుక పరమేశ్వరుడు అంటే పరిపూర్ణుడు. ఆ పరిపూర్ణత కవిత్వంలో ఉంటుంది. అందుకే ఒకవైపు సృష్టి నిర్వహణ శక్తి సామర్థ్యమంతా చూపిస్తూ ఉంటాడు విశ్వేశ్వరుడు. కనుక విశ్వాన్ని ఎలా నిర్వహిస్తున్నాడో చెప్తున్నారు. అదేవిధంగా ఇంత విశ్వం నిర్వహిస్తున్నా ఏమి అంటకుండా నిర్వహిస్తున్న మహావైరాగ్య సంపన్నుడైన స్వాత్మారా

వరరుచి సామాన్యుడు కాడాయన, ఆయన కైలాస వాసం చేసినటువంటి వాడు కదా, అక్కడి నుంచి వచ్చిన వాడు. రెండు, మహావైయాకరణుడు, అంటే గ్రామర్ బాగా తెలిసినవాడు అని అర్థం కాదు, వాక్యము యొక్క పరిపూర్ణతని తెలిసినవాడు. అందుకే ఏ మాట మంత్రమవుతుందో, ఏ మాట కావ్యమవుతుందో, మంత్రాన్ని ఏ మాటతో కావ్యంగా చేయవచ్చో, ఈ రహస్యములన్నీ తెలిసినవాడు. అందుకే ఒక్కొక్క శ్లోకంలో మంత్ర సంకేతాలున్నాయి, యజ్ఞ సంకేతాలున్నాయి, వేద రహస్యాలున్నాయి, యోగ రహస్యాలున్నాయి, ఈశ్వర తత్వం అంతా ఉంది. అందుకు ఒక్కొక్క శ్లోకంలో ఇన్ని నిక్షిప్తం చేశాడు, ఇన్ని నిక్షిప్తం చేశాడు అని కొన్ని మాత్రమే మనం చెప్పుకోకుండా అన్ని చెప్పుకోలేవు. మరి చెప్పుకోకపోతే ప్రయోజనం ఏమిటి అంటే శ్లోకం చెప్పుకుంటే చాలు. ఎందుకంటే ఒక మాత్ర వేసుకుంటాం మనం, కానీ మాత్రలో ఏ ఏ కంపోజిషన్ ఉందో మనకు తెలియక్కర్లే, వేసుకుంటే చాలు. అయితే తెలిస్తే ఒక సంతోషం ఏంటంటే, అబ్బా ఇన్ని కలిపి చేశారు కనుక ఈ మాత్ర బాగా పనిచేస్తుంది అని మనం పుచ్చుకుంటాం. అందుకు దైవాన్ని మనస్సుతో పుచ్చుకోవాలి కనుక మనస్సుకు ఆసక్తి, నమ్మకం, గౌరవం ఉంటే గానీ పుచ్చుకోవడం. అందుకు ఈ మనస్సుకి ఒక విధమైన ఆసక్తి, గౌరవం, నమ్మకం కలగడానికి ఎంత మేరకు తెలుసుకోగలమో అంత మేరకు ఇందులో ఉన్నది చెప్పగలం, కానీ ఇందులో ఉన్నదంతా చెప్పలేము. అది విశేషం. ఈశ్వరుడు గురించి ఎలా ఉన్నదంతా చెప్పలేము, ఈశ్వర స్తోత్రంలో కూడా అలా ఉన్నదంతా చెప్పలేము. అది విశేషం. అందుకు ఇందులో ఉన్నటువంటి ప్రధానంగా 7 బీజాక్షరాలు కూడా ఇందులో ఉన్నాయని మహాత్ములు కొందరు వ్యాఖ్యానించారు. అందుకు బీజాక్షరాన్ని నిబద్ధం చేశారు ఇందులో. పరమేశ్వరుడు అంటేనే సర్వమంత్ర మంత్రితావయవద్యుతి, ఆయన సర్వమంత్రమయుడు ఈశ్వరుడు. సర్వతంత్రస్వరూపాయ సర్వయంత్రాధిష్ఠితాయ సర్వమంత్రస్వరూపాయ సర్వదేవాత్మకాయ మహేశ్వరాయ పార్వతీ మనోహర ప్రియాయ సోమ సూర్యాగ్నిలోచనాయ భస్మోద్ధూళిత విగ్రహాయ అని వర్ణించారు. సర్వమంత్రమయుడు, సర్వమంత్రమయుడైన పరమేశ్వరుడు గనక ఆ వైభవం, ఆయన ఒక్కొక్క పరికరాన్ని వర్ణిస్తున్నామంటే ఒక్కొక్క మంత్రాన్ని వర్ణిస్తున్నాం. దేవతల యొక్క ఆయుధాలను స్మరించడం అంటే అర్థం మంత్రశక్తులే ఆయుధాలు అక్కడ. ఎందుకంటే మనకి మంత్రాలు ఆయుధాల్లో పనిచేస్తే మనల్ని రక్షించడానికి. అందుకే మంత్రము అంటే అదొక విధమైన శబ్దరూప ఆయుధములు. ఈ ఆయుధములే ఈశ్వరుని చేతుల్లోనే ఉన్నవి. అందుకే మంత్రానికి దేవతకు అవిరాభావ సంబంధం ఉంది గనక ఆ మంత్రమయుడైన మహేశ్వరుని యొక్క మంత్రశక్తులని, యోగ రహస్యాలని, విశ్వ నిర్వహణ రహస్యాలని ఈ శ్లోకంలో నిక్షిప్తం చేశారు గురుగారు పుష్పదంతులు. ఎందుకంటే ఇక్కడ గురువు అని ఎందుకు అంటున్నామంటే మన ఆచార్య స్థానంలో ఉంచి నమస్కరిస్తున్నాం. పుష్పదంతాచార్యుడు, వ్యాకరణ శాస్త్రవేత్తలందరికీ ఆచార్యుడైన కాత్యాయన వరరుచి చెప్తున్నటువంటి ఈ దివ్య శ్లోకాన్ని భావన చేసి, మహోక్ష ఖట్వాంగం పరశురజినం భస్మ ఫణిన కపాలం చేతీయ తవ వరద, ఇక్కడ సంబోధన వరద అన్నారు. ఇక్కడ వరద అంటే వరములనిచ్చువాడా అని. దేవతలకి కేవలం తన చూపులతోనే ఐశ్వర్యాలు ఇచ్చాడు, ఎక్కడి నుంచో తెచ్చి కాదు, తన చూపులతోనే ఐశ్వర్యాలు ఇచ్చినటువంటి వాడు. కేవలం కనుబొమ్మల కదలికలతోనే దేవతలని శాసిస్తున్నాడు. అందుకే భ్రూప్రణిహితాం, కనుబొమ్మల కదలికలు. ఒక మహారాజు ఉన్నాడు అనుకోండి, వాడు మాటలతో చెప్పడు, సైగ చేస్తే చాలు కింద వాళ్ళు పనిచేస్తారు. సైగలతో పనిచేసే వాళ్ళని పని చేయించేవాడే అసలేం రాజు, అవును కదండి. ఎందుకంటే సమర్థుడు కాకపోతే రాజు కింద వాళ్ళని బతిమాలించుకుని పని చేయించుకుంటుంటాడు. కొందరు అరిచి అరిచి పరిచయించుకుంటారు, రెండూ అసమర్థతలే. సమర్థుడైన ప్రభు అయితే సైగుతోనే పరిచయించుకోగలడు. ఈయన పరమేశ్వరుడు గనక తన సైగుతోనే దేవతలందరినీ చేస్తున్నాడు. నీ కనుసైగలలోనే కాలాలే కదిలేనయ్యా, జగజ్జాలములు నీ సంకల్పమే, అణువణువు నీ అధీనమయ్యా. నీ కనుసైగలలోనే కాలాలే కదిలేనయ్యా, ఈశ్వరుడి కనుసైగల్లోనే ఈ కాలములన్నీ కదులుతున్నాయి. అందుకు పరమేశ్వరుడు ప్రకృతి శక్తుల్ని శాసించే, దేవతలను సైతం శాసించేటటువంటి వాడు. అందుకు సర్వశాసకుడైన పరమేశ్వరుడు అని ఇందులో చెప్తూ విశ్వాన్ని ఇంత చక్కగా తాను పురుషుడు, ప్రధానము, మహత్వం అని చెప్పబడే తత్వములతో నిర్వహిస్తున్నటువంటి వాడు ఆయనే స్వాత్మారాముడైన తత్వము అని చెప్పి ఆ మంత్రమయమైనటువంటి పరమేశ్వరుణ్ణి తర్వాతి శ్లోకంలో చెప్తూ, ధ్రువం కశ్చిత్ సర్వం సకలమపరస్త్వధ్రువమిదం పరో ద్రవ్యా ద్రవ్యే జగతి గదతి వ్యస్త విషయే సమస్తే ప్యేతస్మిన్ పురమతన తైర్విస్మిత ఇవ స్తువం జిహ్రేమిత్వాం నకలు నన్ను దృష్టాం ఖరత. ఇది 9వ శ్లోకం. ఈ 9వ శ్లోకంతో ఒక భాగం పూర్తవుతుంది మనకి. అందుకే ఈ 9వ శ్లోక అర్థాన్ని మనం ఒక్కసారి చూస్తే, ఈ జగత్తులో ఉన్నటువంటి వాదములు ఇక్కడ చూపిస్తున్నారు. ఇందులో చూపిస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారయ్యా. ఈ కనిపిస్తున్న ఈ సర్వము కూడా ధ్రువం అని ఒకడు అంటాడు. అంటే కనిపిస్తున్నదే సత్యము, కనిపిస్తున్న ప్రపంచమంతా

0: సత్యం అంటాడు ఒకడు, కనిపించే సత్యం కాదని ఎలా అంటామండి, ఎదురుగా కనబడుతూ ఉంటారే సత్యం కాదంటాడేంటి, అందుకు సత్యమే ఒప్పుకుంటాం. కనుక ధ్రువం అనొకడు అంటే కాదు కాదు అధ్రువం అంటాడు మరొకడు. కొందరు జగత్ సత్యం అంటే ఒకటి జగన్ మిథ్యా అంటారు, ఏది ఇందులో నిజం. కొందరు ఏమంటారంటే ఇది ఏదైనా బాగానే ఉందని ద్రవ్యాధ్రవ్యే, అంటే కొంత ధ్రువము కొంత అధ్రువము అంటారు. అంటే కనిపించే కార్యములు అశాశ్వతములు కానీ కారణం మాత్రం కారణములు మాత్రము శాశ్వతమే. అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రకృతి వస్తువులు కార్యద్రవ్యములన్నీ కూడా అస్థిరాలు, కానీ దీనికి మూల ద్రవ్యములైన పరమాణువులు ఇవన్నీ కూడా నిత్యములై ఉంటాయి అని ద్రవ్యాద్రవ్యాన్ని కొందరు ఒప్పుకుంటారు. ఇలాగా ఈ జగతికి సంబంధించిన విషయంలో వివిధ వాదాలు కనిపిస్తూ ఉంటే నాకు విస్మయం వచ్చేస్తుంది అయ్యా అన్నాడు. రకరకాల వాదాలు ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం. జగన్మిథ్యా అని మహానుభావుడు చెప్పాడు, కాదయ్యా జగత్ అసత్యం, జగత్ సత్యమా జగన్మిథ్య రెండు పట్టి కొట్టుకోవడం ఎందుకండి అనవసరపు గొడవ. ప్రపంచం పరమేశ్వరాత్మకంగా దర్శించడమే అన్నిటికీ పరమార్థం. ఈశావాస్యమిదం సర్వం, అది గురువులు ఆదిశంకరుల హృదయం కూడా అదే, కనిపించేది కాదయ్యా, కనిపించేది పరిణామ పేశనం, దాని వెనకాల అపరిణామమైన ఈశ్వర వస్తువు దాన్ని దర్శించు అని చెప్పారు. దాన్ని ఇక్కడ ప్రతిపాదిస్తున్నారు ఈయన. అందుకే ద్రవ్యాద్రవ్యములు ధ్రువము అధ్రువము ఇలాంటి మాటలన్నీ చూస్తుంటే నాకు విస్మయం వచ్చి ఈ పరిమితి జ్ఞానంతో వీళ్ళు ఇన్ని వాగుతూ ఉంటే నేను మాత్రం ఎందుకు వాక్కూడదు అని నేను వాగుతున్నానని స్తోత్రం చేస్తూ అన్నాడు ఆయన. అంత బాగా చెప్పాడు చూడండి ఇక్కడ. స్తువం జిహ్రేమిత్వాం నకలు నన్ను దృష్టాం కరత, అందుకు నేను కూడా సాహసించి నేను సిగ్గు లేకుండా నేను స్తోత్రం చేస్తున్నానయ్యా అన్నారు. మరి వాళ్ళు సిగ్గు లేకుండా ఇన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే నేను నీ ముందు నిల్చుని నిన్ను స్తోత్రం చేయించా, నువ్వు నా స్తోత్రానికి అందుతావా, ఈ మాటలు నాడుతూ ఊరుకుంటే అసలు నోటుకొచ్చినట్టు వాళ్ళు అన్ని రకరకాల సిద్ధాంతాలు చేసి వాళ్ళు వాగుతున్నప్పుడు పరవశంతో నిన్ను తలంచుకున్న ఆనందంతో నేను మాట్లాడకుండా ఎలా ఉంటానయ్యా. అందుకు వాళ్ళందరూ కేవలం తక్కములతో వాగుతూ ఉంటారు, నేను మాత్రం పరవశంతో వాగుతున్నాను. అందుకు పరవశించి మాట్లాడేటప్పుడు నాకు సిగ్గు లేదు అన్నాడు. అందుకే పరవశించి స్తోత్రం చేసేవాడు సిగ్గు లేకుండా స్తోత్రం చేయాలి. బిడియపడేవాడు ఏమి స్తోత్రం చేస్తాడండి? విష్ణువుని తలంచుకోగానే హరీ నారాయణ అని అరవగలగాలి, కానీ చుట్టూ ఎవరేమనుకుంటారా అని చూసేవాడు మనసులో హరినారాయణ అనుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి. అందుకు నోరెత్తి స్తోత్రం చేయాలి, అది అందుకు నేను సాహసిస్తున్నానయ్యా. ఎందుకంటే నా మాటలకు నువ్వు అందవు నాకు తెలుసు, అయినా చేయడం పెద్ద సాహసం కదా, అందని వాడిని అందుకోవడానికి చేయడం సాహసమే. కానీ వీళ్ళు తర్కాలతో తెగించి తెగుతో వాళ్ళు వాగుతున్నారే తర్కాలతో, నేను పారవశ్యంతో నేను చెయ్యలేనేమో అని బిడియాన్ని తెగించి నేను నేను స్తోత్రం చేస్తున్నాను. అందుకు బిడియం వదిలి స్తోత్రం చేయడం ఉంది, అది చాలా గొప్పదైన విషయం. అందుకే పరమహంస చెప్తారు, అన్నీ విడిచి ఆనందంతో పరవశించి పులకించిపోయి స్తోత్రం చేయగలగాలి. శివానినంతనే చమరించు కనుదోయి పులకరించడి వడలు పరవశించడి తను చలునయ్యా, ఇదే శాశ్వత ఐశ్వర్యము. అందుకు అన్నీ విడిచిపెట్టి అటమటమ్ములు విడిచి ఆర్తితో గళమెత్తి హరహర శివ శివ అని ఎరచి మైమరచి నీ చేతి డమరుకము రీతిగా ఊగాడి నీ కాలిమువ్వవలె నిరతమ్ము చిందాడి పరవశించడి దివ్య భాగ్యమిప్పింపుమా పరమంపు ఆ భక్తి వరమీయవయ్యా అని అన్నీ విడిచిపెట్టి పరవశించి నేను ఇక్కడ స్తువం జిహ్రేమిత్వాన్న కలు నన్ను దృష్టాముఖరత, అందుకు సాహసమైనప్పటికీ కూడా పరవశంతో వాగుతున్నాను నేను అంటున్నారు ఇక్కడ. అందుకు భగవంతుణ్ణి పరవశ్యంతో స్తోత్రం చేస్తున్నాను. అందుకు వాళ్ళకి సిగ్గులేదు నాకు సిగ్గులేదు. వాళ్ళు ఉన్న నిన్ను ఒప్పుకోకుండా సిగ్గు లేకుండా వాగుతున్నారు, నేను ఉన్న నిన్ను అందకపోయినా స్తోత్రం చేస్తున్నాను, అలా పరవశించి స్తోత్రం చేస్తున్నాను అంటున్నారు ఇక్కడ పుష్పదంతుల వారు. ఇలా చేసి ఇంకా స్తోత్రం ప్రారంభించిపోతున్నారు. ఈ 9 శ్లోకముల్ని కూడా ఉపోద్ఘాత శ్లోకములుగా మనం భావన చేస్తే ఆయన క్రమంగా కుతర్కాలను దూరం చేయడం, ఈశ్వరత్వంపై అచంచలమైనటువంటి హృదయాన్ని ఉంచి అదే విశ్వవ్యాపకమై విశ్వమునంతటి నిర్వహిస్తున్నదని, భిన్న భిన్నములైన మార్గముల ద్వారా పొందబడే పరతత్వం ఆ పరమేశ్వరుడే అని దృష్టితో ఆయన ఉపాసన చేయాలి, ఆయన యొక్క గుణకథన పుణ్యం అనే కర్మను మనం చేయాలి. అంటే శివుని యొక్క గుణములను చెప్పుట అనే పుణ్యకర్మ చేయాలి. ఆ పుణ్యకర్మ ఇప్పుడు చేయబోతున్నారు. ఈ పుణ్యకర్మ చెయ్యమని బుద్ధి ప్రేరేపిస్తుందట, బాగుపడే రాత బుద్ధికొస్తే స్తోత్రం చేయాలనే సంకల్పం వస్తుంది. అందుకు ఆ జీవుడికి తరించే యోగం ఉంటే బుద్ధికి ప్రేరణ వస్తుంది, ఆ ప్రేరణతో వాక్ స్తోత్రం చేస్తున్నది. అందుకు ఈ గుణకథన పుణ్యకర్మ మనకు 7 రోజులు చేసుకునే యోగం ఇచ్చాడు ఆ పరమేశ్వరుడు. అందుకు ఈ 7 రోజులని 7 పరికరాలుగా చేసుకుని మనం స్వాత్మారామ స్థితిని, ఈశ్వరానంద స్థితిని పొందడానికి ప్రయత్నం చేద్దాం ఈశ్వరానుగ్రహంతో. అందుకు అటుపై వచ్చేటువంటి ఆ శివ మహిమలు, శివ లీలలు ఎన్ని ఎన్నో భావన చేస్తూ ఒక్కొక్క లీలని, ఇవి లీలలన్నీ వేదముల్లో పురాణముల్లో వర్ణించబడ్డ శివ చరిత్రల్లోంచి తీసుకున్నవి. ఒక్కొక్క లీలని తీసుకుని అటువంటి లీల నెరపిన శివునికి నమస్కారం పెడతారు. ఆ లీలలే ఆయన యొక్క మహిమలు. ఆ మహిమని స్తవం చేసింది కనుక మహిమ్న స్తవము, అది శివుని మహిమ కనుక శివ మహిమ్న స్తవము. ప్రతి పురాణ కథకి కొన్ని సంకేతాలు ఉంటాయి తెలుసుకోవాలి. ఒకటి, మనల్ని తరింపజేసే లక్షణం పురాణ కథలో ఉంటుంది. ఒక్కొక్క ఘట్టంలో రహస్యాలు ఏమిటంటే కొన్ని జ్యోతిష శాస్త్రపరమైన రహస్యాలుంటాయి, కొన్ని యజ్ఞపరమైన రహస్యాలుంటాయి, కొన్ని యోగపరమైన రహస్యాలుంటాయి. ఇక వస్తు పరిమితి, అది ఎంత పొడవుంది, ఎంత వెడల్పు ఉంది, ఇదంతా కూడా వస్తు పరిమితి. ఈ 3 పరిమితులకు లోబడి ఉంటే సృష్టిలో ప్రతి వస్తువు కూడా. కానీ పరమేశ్వరుడు ఉన్నాడే, ఆయన ఈ 3 పరిమితులకు లోబడి ఉండడు. అందుకే వీటిని పరిచ్ఛిన్నములు అన్నారు, ఆయన్ని అపరిచ్ఛిన్నుడు అన్నాడు. అపరిచ్ఛిన్నమీశానం, ఆ ఈశానుడు అపరిచ్ఛిన్నుడు. ఈ 3 విధములైన కొలతలకి అందని వాడు. అయితే మనకేమిటి అలవాటైపోయింది, ఈ జీవుడు కానీ ఈ ప్రపంచం కానీ ఇవన్నీ కొలతలకు లొంగిపోయే గనక, కొలతలకు లొంగిపోయిన వాటిలోనే బ్రతకడం అలవాటైపోయిన మనం పరమేశ్వరుని కూడా కొలతల్లోనే చూద్దామని ప్రయత్నిస్తాం.
1: ఓం నమశివాయ. You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org. Om Namah Shivaya.

0: వినాకామఖ్యత్సవితావరేణ్యోనుప్రయాణ ముషసో విరాజతి.
1: సుపర్ణోసి గరుత్మాగ్యస్త్రివృత్తే శిరాః
0: గాయత్రం చక్షుర్బ్ర

ఆదిభ్యః విముచ్యధ్వమగ్న్యా దేవయానా అగన్మతమాసస్పారమస్య జ్యోతిరాపామ సజూరబ్దో అయావోభిస్సజూరుషా అరుణీభిః సజోష

ప్రజనయేమితి సజాపదేషమదా సోషత్ ప్రజామాన సర్వాజ ప్రజాభునక్తిరంజన సాభోషోజల ప్రజామిక్షమా.

సత్పాదవిలప్తాయుక్షదేవి హరేకం ప్రజాపతర్మాదగం సప్తకపాలమవశ్యే హన్యరవదే తదో వే ప్రజాభ్యో కల్పద హన్మాసో నృత్యే యజ్ఞ ప్రభుత్యై

వతంసం రత్నాకల్పోజ్వలాంగం పరశుమృగవర వీతిహస్తం ప్రసన్నం పద్మాసీనం సమంతాత్ స్తుతమమరగణిర్ వ్యాఘ్రకృత్తిం వసానం విశ్వాద్యం విశ్వవంద్యం నిఖిలభయహరం పంచవక్త్రం త్రినేత్రం నారాయణం పద్మభవం వశిష్టం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం సుకం గౌడపదం మహంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీ శంకరాచార్యమథాస్య పద్మ పాదం చ హస్తామలకం చ శిష్యం తంతూటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురుం సంతతమానతోస్మి విశుద్ధ జ్ఞానదేహాయ త్రివేది దివ్యచక్షుసే శ్రేయః ప్రాప్తి నిమిత్తాయ నమః సోమార్ధధారిణే ఓం శాంతిః శాంతిః శాంతిః.

శాంతమనుభాత్యేతత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తయే దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలం

సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదమస్మిన్ స్తవే తేనాస్య శ్రవణాత్ తథార్థమననాత్.